ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. క్రీస్తుశకం 2026 సంవత్సరం జూన్ మాసం 18వ రోజు గురువారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. ఇప్పుడు శ్రోతలు మంగళధ్వని వింటారు. అనంతరం 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. అలాగే 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా జరగాలని విష్ చేస్తూ శ్రోతలందరి కోసం ఒక భక్తిగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

శ్రోతల్లారా, మన జీవితంలో కొన్ని ప్రదేశాలుంటాయి. అక్కడికి వెళ్ళకముందే మనసు ప్రశాంతమవుతుంది. అక్కడి గాలి తాకకముందే భక్తి పరిమళం మనల్ని ఆవరించేస్తుంది. అలాంటి ఓ మహిమాన్వితమైన శైవక్షేత్రం గురించి ఈరోజు క్షేత్రదర్శినిలో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం, చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో ఒక కొండ. ఆ కొండపై వెలసిన పరమశివుడు, అదే చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ముందుగా ఆ పరమశివుని స్మరిస్తూ ఓ చక్కటి భక్తిగీతాన్ని వినేద్దాం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: శ్రోతల్లారా, అసలు ఒక్కసారి ఊహించుకోండి, తెల్లవారుజామున కొండ అడుగున భక్తుల రద్దీ, ఎక్కడ చూసినా ఓం నమశివాయ అనే నామస్మరణ. కొంతమంది మెట్లెక్కుతున్నారు, మరికొందరు కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్తున్నారు. దూరంగా గంటల శబ్దం, మధ్య మధ్యలో వినిపించే హరహర మహాదేవ నినాదాలు. ఆ వాతావరణమే మనసులో ఒక స్పెషల్ ప్రత్యేకమైన ప్రశాంతతను నింపేస్తుంది కదా. చెరువుగట్టు ఆలయం ఒక చిన్న కొండపై ఉంటుంది. సుమారు 365 మెట్లు ఎక్కితే స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు వాహన మార్గం కూడా అందుబాటులో ఉంది. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? గర్భగుడి సాధారణ ఆలయాల్లా ఉండదు. 2 పెద్ద రాళ్ల మధ్య ఏర్పడిన సహజ నిర్మాణంలో స్వామివారు కొలువై ఉంటారు. అక్కడికి వెళ్లిన భక్తులకి అది గుహలోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో కొలువైన పరమశివుడి సన్నిధి అన్నమాట. ఇప్పుడు ఆ దివ్య అనుభూతిని మనసులో నింపుకుంటూ మరో చక్కటి భక్తి గీతాన్ని విందాం.

ఉంది. తన తండ్రి జమదగ్న మహర్షి మరణం తరువాత పరశురాముడు తీవ్ర తపస్సు చేసి భూమి అంతా ప్రదక్షిణలు చేస్తూ 108 శివాలయాలను ప్రతిష్ఠించాడని చెప్తారు. ఆ 108 క్షేత్రాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో చెరువుగట్టు ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల్లో ఒక ప్రత్యేకమైన నమ్మకం కనిపిస్తుంది. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, స్వామివారిని దర్శిస్తే మనసుకు శాంతి లభిస్తుంది అని అనేక మంది విశ్వసిస్తుంటారు. ఇక ఈ క్షేత్రానికి జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా? స్థానిక విశ్వాసం ప్రకారం అమ్మవారి జడలతో సంబంధమున్న దివ్య కథనం కారణంగానే ఈ పేరు ఏర్పడిందని చెప్తారు. చెరువుగట్టు అంటే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇప్పుడు ఆ పరమశివుని మహిమను స్మరిస్తూ మరొక భక్తిగీతాన్ని విందాం.

చెరువుగట్టు ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూస్తే మనసు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. కొండపై నిలబడి చూస్తే దూరంగా కనిపించే పల్లెలు, పచ్చని పొలాలు, వీస్తున్న చల్లని గాలి అన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. చాలామంది భక్తులు దర్శనం తర్వాత కొంతసేపు అక్కడే కూర్చుని ధ్యానం చేస్తుంటారు, ఎందుకంటే అక్కడి ప్రశాంతత అంత గొప్పగా ఉంటుంది.

ఇప్పటి వరకు మనం చెరువుగట్టు క్షేత్రం గురించి కొంత తెలుసుకున్నాం కదా. కానీ ఈ క్షేత్రం పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఒక్కటే, అది ఇక్కడ జరిగే అద్భుతమైన జాతర. సాధారణంగా శివాలయాల్లో మహాశివరాత్రి ఎంతో వైభవంగా జరుగుతుంది కదా, అలాగే చెరువుగట్టులో కూడా మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. కొండ అడుగు నుంచి పై వరకు ఎటు చూసినా భక్తులే, శివనామ స్మరణలే, భక్తి తరంగాలే. ఒకసారి ఆ వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూస్తే జీవితాంతం మర్చిపోలేమని వెళ్ళొచ్చిన భక్తులు చెప్తుంటారు. మరి ఇంత భక్తి వాతావరణంలో ఆ పరమశివుని స్మరిస్తూ ఒక అందమైన భక్తి గీతాన్ని విందామా?

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇప్పుడు మనం కొండపైకి చేరుకున్నామని ఒక్కసారి ఊహించుకోండి. దర్శనం పూర్తయింది, స్వామివారి ముందు కొద్దిసేపు కూర్చున్నారు. ఆ ప్రశాంతత, ఆ నిశ్శబ్దం, ఆ దివ్యమైన అనుభూతి చెప్పలేనిది. కొన్నిసార్లు మనం దేవాలయానికి కోరికలు కోరుకోవడానికి వెళ్తాం, కానీ కొన్ని క్షేత్రాలకి వెళ్ళాక ఆ కోరికలే మర్చిపోతాం. కేవలం ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఉంటాం. చెరువుగట్టు కూడా అలాంటి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు మనసు చాలా హాయిగా అనిపించింది అని చెప్తుంటారు.

మనం చాలా ఆలయాల్లో శివలింగాన్ని చూస్తాం, కానీ ఇక్కడి స్వామివారి దర్శనం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి నిర్మాణాల మధ్య కొలువైన ఈ శివలింగం ప్రకృతి స్వయంగా నిర్మించిన దేవాలయంలా అనిపిస్తుంది. అందుకే చాలామంది భక్తులు దీనిని ప్రకృతి ఒడిలోని పరమశివుని ఆలయంగా అభివర్ణిస్తారు. కొండపైకి వీస్తున్న గాలి, గంటల నాదం, భక్తుల శివనామస్మరణ అన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక సంగీతంలా వినిపిస్తాయి.

అసలు జాతర టైంలో చెరువుగట్టు ప్రాంతం మొత్తం ఒక మహాపుణ్యక్షేత్రంలా మారిపోతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రాత్రంతా ప్రయాణించి ఉదయం స్వామివారిని దర్శించుకోవాలని ఎంతో ఆతృతగా ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన భక్తి కనిపిస్తుంది. అందుకే భక్తి అనేది వయసుతో సంబంధం లేనిది, మనసుతో సంబంధం ఉన్నదని చెప్తారు. చాలామంది భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది ప్రతి సంవత్సరం తప్పకుండా దర్శనం చేసుకుంటారు. మరికొందరు జీవితంలో ముఖ్యమైన సందర్భాల ముందు, అంటే పరీక్షలు, ఉద్యోగాలు, వివాహాలు, వ్యాపార ప్రారంభాలు ఇలాంటి సందర్భాల్లో స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. విశ్వాసం మనిషికి ఎంతటి బలానైనా ఇస్తుంది కదా. ఆ విశ్వాసమే ఈ క్షేత్రాన్ని లక్షలాది మంది భక్తులకి మరింత చేరువ చేసింది. ఇప్పటి వరకు మనం ఆ క్షేత్ర దర్శిని విన్నాం కదా. ఈ పాట తర్వాత హెల్దీ మార్నింగ్లో మళ్ళీ కలుసుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో 102.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్, ఇప్పుడిప్పుడే మీ చేతిలో వేడివేడి టీ కప్ ఉండొచ్చు, లేదా కొంతమంది జాబ్కి రెడీ అవుతుండొచ్చు, కొంతమంది కాలేజ్కి వెళ్లేందుకు తయారవుతుంటారు, మరికొందరు ఇంటి పనుల్లో బిజీగా ఉండుంటారు. కానీ ఈరోజు మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. లైఫ్ ప్రతిరోజు మనకి కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది కదా. నిన్న ఏం జరిగిందో మార్చలేం, రేపేమవుతుందో ఇప్పుడే చెప్పలేం, కానీ ఈరోజు ఈ క్షణం మన చేతుల్లో ఉంది. అందుకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకండి, చిన్న చిన్న విజయాలు వచ్చినా ఆగిపోకండి. ఎందుకంటే ఎవ్రీ మార్నింగ్ మనకి ఒక కొత్త మెసేజ్ ఇస్తుంది, మళ్ళీ మొదలుపెట్టు, ఇంకా మంచి రోజులు నీకోసం ఎదురు చూస్తున్నాయి. సో స్టార్ట్ యువర్ డే విత్ అ బిగ్ స్మైల్. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీ డేని స్టార్ట్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు అడుగేయండి. మీ గోల్స్ ఎంత పెద్దవైనా కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఉంటే ఇంపాసిబుల్ అనేది ఏదీ ఉండదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మిన క్షణం నుంచే సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి ఈ పాజిటివ్ ఫీలింగ్ని ఇంకొంచెం పెంచడానికి వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రాక్.

డియర్ లిజనర్స్, ఈ మధ్య హెల్త్ అంటే మనం చాలా కాంప్లికేట్ చేసేసాం కదా. క్యాలరీస్, ప్రోటీన్, డైట్ చార్ట్. కానీ ఒకప్పుడు మన పెద్దలు ఇవేవి తెలియకపోయినా చాలా హెల్దీగా ఉండేవారు. దానికి ఒకే ఒక రీజన్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. అందులో గంజన్నం కూడా ఒకటి. రాత్రి నానబెట్టిన అన్నంతో చేసే గంజిలో సహజంగా మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి. అవి మన జీర్ణ వ్యవస్థకి సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఉదయాన్నే గంజి తాగితే కడుపు తేలికగా ఉన్న ఫీలింగ్ వస్తుందని చాలామంది చెప్తుంటారు. మన అమ్మమ్మలు చెప్పిన చిట్కాలకి ఇప్పుడు సైన్స్ కూడా సపోర్ట్ ఇస్తుంది అని అనిపిస్తుంది కదా.

ఎండాకాలంలో పొలాల్లో పనిచేసేవాళ్ళు మధ్యాహ్నం వరకు ఎలా అంత యాక్టివ్గా ఉండేవారు? గెస్ చేయండి. ఎస్, చాలామంది చెప్పే ఆన్సర్ ఒకటే, గంజి. గంజిలో ఉండే నీరు మన బాడీకి హైడ్రేషన్ ఇస్తుంది, అలాగే రోజంతా ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అందుకే మన పల్లెల్లో ఇప్పటికీ చాలామంది సమ్మర్లో గంజిని ఇష్టంగా తీసుకుంటారు. కొత్తగా వచ్చిన ప్రతి ట్రెండ్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్నిసార్లు మన సంప్రదాయమే బెస్ట్ సొల్యూషన్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: రాత్రంతా నానబెట్టిన అన్నంలో కొన్ని విటమిన్లు, ఖనిజాల లభ్యత పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే శరీరం వాటిని సులభంగా గ్రహించగలదని కూడా చెప్తున్నారు. అందుకే మన పెద్దలు సాధారణంగా కనిపించే ఆహారమే అసలైన బలం అని చెప్పేవారు. ఒక గిన్నె గంజి, పక్కన ఉల్లిపాయ, కాస్త పచ్చిమిర్చి చాలు. అబ్బా, ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో. మీరు ఒక్కసారి ట్రై చేయండి చెప్తా.

మానసిక ప్రశాంతత అన్నప్పుడు గుర్తొచ్చేది యోగా. శారీరక మానసిక ఆరోగ్యం అన్నప్పుడు గుర్తొచ్చేది యోగా. యంత్రాలతో పనిలేని, భారీ ఖర్చు అవసరం లేని, అందరికీ సులభమైన వ్యాయామం అంటే గుర్తొచ్చేది యోగా. ఈరోజు యోగా భారతదేశం సరిహద్దులు దాటింది, ప్రపంచ దేశాలు అక్కున చేర్చుకుంది, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తింపునందుకుంది. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో యోగా గురించి తెలుసుకుందాం. యోగా వ్యాయామం మాత్రమే కాదు, యోగా జీవనశైలి అని తెలుసుకుందాం. యోగా గురు అరుణ గారి మాటల్లో 21-22 తేదీల్లో ఉదయం 10 గంటలకు FM వివిధ భారతి 102.8 MHz పై.

డియర్ లిజనర్స్, ఈరోజు జూన్ 18 వరల్డ్ వైడ్ సస్టైనబుల్ గ్యాస్ట్రనమీ డేగా జరుపుకుంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ వచ్చిందా, గ్యాస్ట్రనమీ అంటే ఏంటి అని? ఓకే, అయితే దాని గురించి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు మాట్లాడుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డియర్ లిజనర్స్, ఈరోజు సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే కదా. సో సింపుల్గా చెప్పాలంటే మనం తినే ఫుడ్ మాత్రమే కాదు, ఆ ఫుడ్ కల్చర్, కుకింగ్ స్టైల్, మన ట్రెడిషన్ ఇవన్నీ కలిపిందే గ్యాస్ట్రోనమీ. ఇప్పుడు సస్టైనబుల్ అంటే ఏంటి అంటే మనకి యూజ్ అయ్యే విధంగా, ప్రకృతికి నష్టం చేయకుండా, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వగలిగే విధంగా ఏదైనా చేయడం అంటే మన అగ్రికల్చర్, ఫిషింగ్, కుకింగ్తో పాటు నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండడం.

సస్టైనబుల్ గ్యాస్ట్రనమీ అంటే మన ప్లేట్లో ఉన్న ఫుడ్ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా గ్రో చేశారు, ఎలా మన దగ్గరికి వచ్చింది, ఇవన్నీ కన్సిడర్ చేసి తినడం అన్నమాట. సో సింపుల్గా లోకల్ ఫుడ్ తినడం, సీజనల్ ఫుడ్ ప్రిఫర్ చేయడం, వేస్ట్ తగ్గించడం అన్నమాట.

అసలు ఈ సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీకి ఒక స్పెషల్ డే ఎందుకు అని ఆలోచిస్తున్నారు కదా. దీని వెనక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. 2050కి వరల్డ్ పాపులేషన్ 9 బిలియన్కి పెరిగిపోతుంది అంటున్నారు. అంటే ఇంకెంతో మందికి ఫుడ్ కావాలి, కానీ ఇప్పుడే మనం ప్రొడ్యూస్ చేసే ఫుడ్లో 1/3 వేస్ట్ అయిపోతుంది. ఇది షాకింగ్ కదా. కానీ ఇంకా మన ఓషియన్స్, ఫారెస్ట్, సాయిల్స్ని మనం ఓవర్ యూస్ చేస్తున్నాం. అందుకే ఈరోజు మనకి ఒక రిమైండర్ లాంటిది, థింక్ బిఫోర్ యూ ఈట్ అని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి

తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యుత్ ఉద్యోగులకు 1.621% మేర డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.272% చేరిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాల్లో పూడికి తొలగింపు కోసం తక్షణ అవసరాలు తీర్చడమే కాకుండా దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఆచరణాత్మక స్థిరమైన శాస్త్రీయ నమూనా రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా ప్రతి కుటుంబం సురక్షితమైన సొంత గూటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయటమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. యునైటెడ్ కింగ్డమ్లో ప్రతిష్టాత్మక చిచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక సమావేశమై విద్యా సహకారం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉన్నత విద్యావకాశాలపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యం అందించే వ్యవస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్లో ఏవియన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య, సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి ప్రోత్సహించటం అనే ఇతివృత్తంతో ఒక కీలక కార్యవర్గ సమావేశంలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లో బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి రాష్ట్రపతి ఈరోజు హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రువులపై విరుచుకుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆపరేషన్స్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వినవచ్చు.

డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. స్టూడియోలో టైం అయితే 8:03 చూపిస్తుంది. సో మనం వైబ్రెంట్ హైదరాబాద్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు ఒక మెలడీ సాంగ్ మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: శ్రోతులారా, మీకు తెలుసా, ఈరోజు తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2026 మన హైదరాబాద్లోనే జరుగుతుంది. కంట్రీలో మిగతా స్టేట్స్ లాగానే మన తెలంగాణ కూడా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పైన ఫోకస్ పెట్టింది. కరెక్టే, కానీ ఇది మన హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు కదా. ఐటీసీ కాకతీయలో ఈ ఈవెంట్ జరుగుతుంది. చాలామంది మినిస్టర్స్ అండ్ మెంబర్స్ వస్తారు, అండ్ అసోకామ్ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు కూడా మన స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ ఈవెంట్ థీమ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో 1.9 FM. సో ఈరోజు జరగనున్న తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2026 థీమ్ ఏంటంటే, ఫ్రేమ్ పాలసీ టు ప్రాజెక్ట్స్ యాక్సిలరేటింగ్ క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ తెలంగాణ. అంటే మీకు అర్థమైందా? మన స్టేట్లో సోలార్, విండ్, హైబ్రిడ్ ప్రాజెక్టులు, ఆర్టీసీలో రెన్యూవబుల్ పవర్, ఇంకా స్మార్ట్ గ్రిడ్ టాపిక్స్ పైన కాన్వర్జేషన్స్ జరుగుతాయి. సో లిజనర్స్ మేబీ తొందరలోనే మన స్టేట్లో మనం డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయడం స్టార్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: డియర్ లిజనర్స్, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కదా, ఫీఫా వరల్డ్ కప్ 2026 అంటే అదేనండి ఫుట్బాల్ వరల్డ్ కప్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఈరోజు గ్రూప్ కే అండ్ గ్రూప్ ఏ మ్యాచెస్ ఉన్నాయి. గ్రూప్ కేలో మన టైం మార్నింగ్ 7:30 AM ఉజ్బెకిస్తాన్ కొలంబియా జట్టుతో ఆడుతుంది. అండ్ గ్రూప్ ఏలో నైట్ 9:30 PM చెకియా సౌత్ ఆఫ్రికాతో ఆడుతుంది. ఫీఫా వరల్డ్ కప్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది, వినేద్దాం.

మీకు ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఫుట్బాల్ ఫాలో అవుతారా? అయితే మీ మోస్ట్ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? ఆర్ యు లయనల్ మెస్సీ ఫ్యాన్ ఆర్ ఆర్ యు రొనాల్డో ఫ్యాన్? ఓకే, అర్జెంటీనా పోర్చుగల్ మ్యాచ్ ఫైనల్లో చూడాలనుకుంటున్నారా? మెస్సీ వర్సెస్ రొనాల్డో ఆర్ ఎల్స్ ఎంబాపేని ఫైనల్కి తీసుకెళ్లగలుగుతాడా? హ్యారీ కేన్ గురించి విన్నారా? హ్యారీ కేన్ గేమ్ చూసారా? Will Harry Kane take England to the finals? And on the other hand, Manchester City team lo ade Erling Haaland, Norway ki chendina absolute goal machine, will he take his country to the final? Let's keep watching FIFA World Cup 2026 and listen to a lovely song.

డియర్ లిసనర్స్, అసలు స్పోర్ట్స్ గురించి ఈ మంత్ మన స్టేట్లో ఏం జరుగుతున్నాయో తెలుసా మీకు? దాని గురించి చాలా ముచ్చట్లున్నాయి, కానీ దానికంటే ముందు అనిత లవ్లీ సాంగ్ ఫర్ యూ.

సో ఈ మంత్ మన స్టేట్లో హెచ్ఎస్బిసి రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 హైదరాబాద్లో ఈ మంత్ 16th నుండి 28th వరకు జరుగుతుంది. ఇండియాలో ట్రెడిషనల్గా మనం ఫుట్బాల్, హాకీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ లాంటి స్పోర్ట్స్ ఎక్కువగా ఆడుతూ వచ్చాం. కానీ మేబీ ఇన్ ది లాస్ట్ 15 ఇయర్స్ అమెరికన్ స్పోర్ట్స్ ఫాలో అవుతూ మన కంట్రీలో కూడా రగ్బీ అండ్ బాస్కెట్బాల్ని యూత్ ఆడడం మొదలుపెట్టారు. సో ఈ టూ స్పోర్ట్స్లో కూడా మెన్ అండ్ విమెన్ టీమ్ పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు.

Welcome back, dear listener. So, next sporting event coming up in Hyderabad is the Telangana Junior Basketball League. ఈ ఈవెంట్ జూన్ 19th నుండి జూన్ 28th వరకు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్టార్ట్ అవుతుందన్నమాట.

So, dear listeners, మన టీజీ ట్వంటీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జూన్ 21 స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఎక్కడ జరుగుతుందో చెప్పు ఫస్ట్ అంటారా? ఇది మన ఉప్పల్ స్టేడియంలో హెచ్సిఏ అండర్లో 21 డేస్లో 32 మ్యాచెస్ ఆడతారు. సో వీ హ్యావ్ ఎ గుడ్ రౌండ్ ఆఫ్ లోకల్ క్రికెట్ కమింగ్ అప్ ఇన్ హైదరాబాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్రమోదీ ఈరోజు వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఆమోదించారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్ధికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధతను పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులొచ్చాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ICC మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ జట్టులో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ జట్టు 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో స్పోర్ట్స్తో పాటు మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా. సో మనకు ఒక కొత్త సినిమా చూసే ఛాన్స్ వస్తుంది, అది రేపే రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఏంటో గెస్ చేయండి చూద్దాం.

డియర్ లిస్నర్స్, మరి గెస్ట్ చేశారా ఆ మూవీ ఏంటి అని? ఎస్, మా ఇంటి బంగారం మూవీస్ రిలీజింగ్ టుమారో. సమంత ఫ్యాన్స్కి అండ్ మంచి మూవీ కోసం వెయిట్ చేసే సినీ లవర్స్కి ఇదొక గుడ్ న్యూస్.

సో డియర్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ తెలుగులో మా ఇంటి బంగారం అయితే హిందీలో హోమీ అడజానియా డైరెక్ట్ చేసిన షాహిద్ కపూర్, కృతి షన్నన్ అండ్ రష్మిక మందానా స్టారర్ రొమాంటిక్ కామెడీ కాక్టెయిల్ 2 కూడా రిలీజ్ అవుతుంది.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఇందాక మనం ఈరోజు సస్టైనబుల్ గ్యాస్ట్రనమీ డే అని అనుకున్నాం కదా. అయితే అసలు మనం ఎందుకు ఈ సస్టైనబుల్ గ్యాస్ట్రనమీని కేర్ చేయాలి అని చాలామంది అనుకుంటుండొచ్చు కదా. ఎందుకంటే మనందరికీ ఫుడ్ అంటే ఇష్టం కదా. కానీ మన లోకల్ ఫుడ్ గురించి కేర్ చేస్తే మన ఫార్మర్స్కి సపోర్ట్ దొరుకుతుంది, మన ఎకానమీకి హెల్ప్ అవుతుంది, అండ్ మెయిన్గా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అంటే లోకల్గా గ్రో అయిన ఫుడ్ కొంటే ట్రాన్స్పోర్ట్ తక్కువ, పొల్యూషన్ తక్కువ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ట్రెడిషనల్ రెసిపీస్, మన కల్చర్ ఇవి ప్రిజర్వ్ అవుతాయన్నమాట.

0: సో లిజనర్స్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మన ఓల్డ్ డిషెస్లో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. మిల్లెట్స్, లోకల్ వెజిటబుల్స్, ఇవన్నీ సూపర్ హెల్దీ. హెల్దీగా తినండి, నేచర్ని ప్రొటెక్ట్ చేయండి, వేస్ట్ తగ్గించండి, అంతే సింపుల్. ఈరోజు నుంచి ఒక స్మాల్ చేంజ్ ట్రై చేద్దామా? లోకల్ ఫుడ్, లెస్ వేస్ట్, హెల్దీ లైఫ్. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ థాట్తో ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది. ఆడిపాడి అల్లరి చేస్తా, అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చాము. నువ్వు
2: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

0: 宝贝了，姐。
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. మన డైలీ లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తే అది ఎంత బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలుసా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర దొరికే వెజిటబుల్స్ కొనడం, ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళడం, ఇవి సింపుల్గా అనిపించినా చాలా పవర్ఫుల్ డెసిషన్స్. మీరు ఎప్పుడైనా లోకల్ మార్కెట్కి వెళ్ళారా ఎర్లీ మార్నింగ్? అంటే ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ చూసారా? ఆ ఫ్రెష్నెస్ సూపర్ మార్కెట్లో దొరకచ్చు దొరకకపోవచ్చు, ఏమంటారు?

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సో డియర్ లిజనర్స్, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఫుడ్ వేస్ట్. మీరు అబ్జర్వ్ చేశారా, కొన్నిసార్లు ప్లేట్లో ఎక్కువ పెట్టుకొని ఫినిష్ చేయకుండా వేస్ట్ చేస్తాం. అది జస్ట్ ఫుడ్ వేస్ట్ కాదు కదా, వాటర్ వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్, ఫార్మర్స్ హార్డ్ వర్క్ వేస్ట్, కుకింగ్ ఫ్యూయల్ వేస్ట్. అంటే మన ప్లేట్లో ఉన్న ప్రతి బైట్కి వాల్యూ ఉంది. ఇక నుంచి టేక్ ఓన్లీ వాట్ యూ క్యాన్ ఈట్ ట్రై చేద్దామా? ఇప్పుడు ఇదే థాట్తో ఒక మంచి పాట వికసం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతల్లారా, నేను మీతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన నెక్స్ట్ ట్రాన్స్మిషన్ కోసం ఒక ఎనర్జెటిక్ ఆర్జే స్టూడియోలోకి వచ్చేసారు. మరి ఆమె ఎవరు అంటే మన నమ్రత గారు. వెల్కమ్ నమ్రత.
2: థ్యాంక్ యూ మధు గారు. ముందుగా చెప్పాలి, మీ షో చాలా కామ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. రియల్లీ ఎంజాయ్డ్.
1: అవునా, నిజంగా విన్నారా లేక జస్ట్ కాంప్లిమెంటా?
2: అయ్యో, నిజంగానే విన్నా. స్టూడియోకి వస్తూ కూడా వింటూనే వచ్చాను.
1: అసలు ఎలా విన్నారు, రేడియోలోనా లేక ఫోన్లోనా?
2: యాక్చువల్లీ ఫోన్లో, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో లైవ్గా విన్నాను.
1: ఓకే, అదే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. సో డియర్ లిజనర్స్, మీరు ఎక్కడ ఉన్నా, ఎనీవేర్ ఎనీ టైమ్ మన ఆకాశవాణి కార్యక్రమాలు వినాలి అంటే జస్ట్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
2: ఎస్, అబ్సల్యూట్లీ, మిస్ అవ్వకుండా మీ ఫేవరెట్ షోస్ లైవ్గా వినొచ్చు.
1: సో లిజనర్స్, మీరు కూడా ట్రై చేయండి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా ప్రోగ్రామ్స్ని ఎంజాయ్ చేయండి.

సో డియర్ లిజనర్స్, మీకు మన పాత రోజుల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మనం మన అమ్మమ్మలు నానమ్మలు సీజనల్గా దొరికిన ఫుడ్తో కుకింగ్ చేసేవాళ్ళు. అంటే సమ్మర్లో మ్యాంగో, రెయినీ సీజన్లో గ్రీన్స్, వింటర్లో మిల్లెట్స్. ఇది సస్టైనబుల్ లైఫ్ స్టైల్ కదా. ఇప్పుడు మనం మోడర్న్ అయిపోయాం బట్ బేసిక్స్ మర్చిపోయాం. ఇప్పుడు ఒక స్మాల్ ఛాలెంజ్ మీకు. ఈరోజు నుంచి ఒక లోకల్ ఐటెం కొనండి, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చూడండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినండి, జస్ట్ వన్ హ్యాబిట్ చేంజ్ చేయండి అంతే. ఫుడ్ అనేది కేవలం హంగర్ కోసం కాదు, అది హెల్త్, కల్చర్, నేచర్, మన చాయిసెస్ మన ఫ్యూచర్ని షేప్ చేస్తాయి. సో మీరు తినే ప్రతి మీల్ ఒక డెసిషన్. హెల్తీగా ఉండండి, మైండ్ఫుల్గా తినండి, నేచర్ని ప్రొటెక్ట్ చేయండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ.

శ్రోతల్లారా, ఈరోజు మనం క్షేత్రదర్శినిలో చెరువుగట్టు గురించి స్టార్ట్ చేసి సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నాం కదా. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. మరి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, రెయిన్బో 101.9 FM. నేను మీ ఆర్జే మధు సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ మెరేజ్లతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్రమోదీ చెప్పారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలు

ఈ ఒప్పందం కల్పిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సామాజిక రంగంలో కొత్త భవిష్యత్తుకు దారులు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ హేమంత్ సహోదేవ్రావుతో కలిసి ప్రారంభించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు ముప్పున్న ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. వరద ముప్పుకు గల కారణాలు పరిశీలించారు. అక్కడికక్కడే పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించారు. గత వర్షాకాలంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో నేడున్న పరిస్థితులు గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ నవజాత శిశువు మరణించినట్టుగా వచ్చిన వార్తను టీజీహెచ్ఆర్సీ సభ్యురాలు ప్రవీణ్ సుమూటగా పరిగణలోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఒక నర్సు ప్రసవం జరిపినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓను ఆదేశించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ జూన్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని టీజీ టెట్ కన్వీనర్ తెలిపారు. ఈ నెల 16-17 తేదీలు నిర్వహించిన 4 సెషన్స్లో మొత్తం 63,351 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించగా 46,370 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 73.19% నమోదైంది. ఈరోజు పరీక్షలు 16 జిల్లాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: A very good morning, dear listeners. Welcome to the show called Namaste Hello Adab. The time in the studio clock is 4 past 10 and I'm RJ Namrata today with you to keep you entertained for the next 4 hours where we will be listening to some wonderful songs in this musical journey. So let's begin our show with a beautiful track, but before that with a small commercial break.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 90 minutes, 1 ball, billions of heartbeats. Welcome football fans, because today we are stepping into the electrifying world of the FIFA World Cup. The tournament is scheduled to take place from 11 June 2026 to 19 July 2026. Do you know what is the speciality about the FIFA World Cup? Mexico will become the first country to host the men's FIFA World Cup 3 times. The FIFA World Cup 2026 is being jointly hosted by the United States, Canada and Mexico. It will be the first World Cup to feature 48 teams, giving more countries a chance to shine on football's grandest stage. Stay tuned to Akashvani FM Rainbow 101.9. With me, RJ Namrita.

0: అంశాలు విందాం.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

అమెరికా ఇరాన్ ఒప్పందం నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గనున్నాయి. అయితే భారత్లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రమంత్రి సురేష్ గోపి వెల్లడించారు. చమురు ధరల నిర్ధారణలో పలు అంశాలుంటాయని, హర్ముజ్ తెరుచుకున్న ముడి చమురు భారత్కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు 12,000 కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ప్యారిస్లో ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా హర్ముజ్ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్కులో వన మహోత్సవం ప్రారంభించి మొక్కు నాటనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 కోట్లకు పై విలువైన అటవీ, పర్యావరణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. హిమోఫిలియా బాధితులకు అవసరమయ్యే మందులు ఉచితంగా అందించాలని, ఎమిసిజుమాబ్ ఔషధాన్ని ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టుగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి పేర్కొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నటిస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మీటా సింగ్ కన్వర్ సంతకాలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ పిస్టల్ 2026 పోటీల్లో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈషా సింగ్ని ముఖ్యమంత్రి సత్కరించి అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9. After the Beatles, Paul McCartney continued to thrive as a solo artist and later formed the band Wings, producing numerous hit records and selling millions of albums worldwide. Over a career spanning more than 6 decades, he has received prestigious honors, including knighthood from the British monarchy, becoming Sir Paul McCartney. Even in his 80s, he continues to perform for massive audiences, proving that passion for music has no age limit. His legacy is not only measured in record sales or awards, but also in joy, inspiration, and memories given to the people around the world. Today, on his birthday, we celebrate a true musical legend whose songs continue to connect generations and whose contribution to music remains timeless. Stay tuned to Akashwani FM Rainbow 101.9 with me, RJ Namrata.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: Welcome back, listeners. You're listening to Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrita. Today, along with Paul McCartney, we are celebrating the birthday of the Indian cinema actor Arvind Swamy, who was born on 18 June 1970 in Tamil Nadu. Known for his charming screen presence, effortless acting and dignified personality, Arvind Swamy became one of the Indian cinema's most beloved stars during the 1990s. He made his debut in the iconic film Talapathy under director Mani Ratnam and soon rose to national fame with unforgettable performances in Roja and Bombay. His natural acting style and expressive performances made him a heartthrob across India. Stay tuned to Akashvani FM Rainbow 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: आपने वेस्ट किया वही आपकी बिगेस्ट अपॉर्चुनिटी हो सकता था। स्टे ट्यून्ड टू आकाशवाणी एफएम रेनबो 101.9 विद मी आरजे नम्रता।
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సో మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో రెడీగా ఉన్నారు. హలో సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో అమ్మా నమ్రత, ఫస్ట్ నీకు దీర్ఘాయుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ సార్.
1: 90 ఇయర్స్ బ్యాక్ అంటే 36 ఇయర్స్ బ్యాక్.
0: అవును సార్.
1: అదే అప్పుడైతే మాదేమైందంటే అప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులు ఉన్నారమ్మా, జగద్గురు శంకరాచార్య.
0: అవును సార్.
1: వాళ్ళు వచ్చేసారు మా విలేజ్ కి. వస్తే దానికి ఎంత అరేంజ్మెంట్ అంతా నేనే చేశాను మొత్తం. వాళ్ళకైతే అప్పుడు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను. ఆ స్కూల్లో అరేంజ్మెంట్ చేసి ముందు ఒక రోజు ఉంటామన్నారు, తర్వాత 5 రోజులు ఉన్నారు వాళ్ళు. 5 రోజులు ఉంటే కూడా అందరికి వాళ్ళకి అరేంజ్మెంట్ చేశాను నేను. అందరి సహకారం తీసుకున్నాను, అందరి విలేజ్ అందరితో సహకారం తీసుకున్నాను. అందరూ సపోర్ట్ ఇచ్చారు, బాగా సహకారం చేశాను. తర్వాత ఆయన జయేంద్ర సరస్వతి గారి నుంచి కాలువ చెప్తారు, శ్రీరామ పాద సేవ అనేది, అది చాలా మెమరీగా ఉంది మా నాకు. ఇది ఇప్పటికీ ఉంది మా నా దగ్గర.
0: వావ్, చాలా మంచి మెమరీ సార్ నిజంగా.
1: అది మా ఇప్పుడు నమ్రతతో పంచుకున్నా నేను.
0: థ్యాంక్ యూ సార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి

0: ఎస్ లిసనర్స్, ఇంకొక కాలర్ అయితే మనతో రెడీగా ఉన్నారు. సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కే రమేష్, ఉస్మాన్ గారు.
0: గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ సార్, చెప్పండి. నైంటీస్
1: బాగున్నారా
0: యొక్క
1: మేడం?
0: మెమరీస్.
1: బాగున్నారా?
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నానమ్మా. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది, మీ వాయిస్ కూడా బాగుందమ్మా. సంతోషం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో
1: అయితే
0: మచ్
1: 1994 లో అమ్మా బంగారు కుటుంబం అనే మూవీ వచ్చిందమ్మా. అది ఏఎన్ఆర్ మూవీ అనమాట.
0: ఓకే.
1: అయితే ఆ మూవీకి సెకండ్ షో పిక్చర్ మేము పోయినాం అనమాట. అయితే ఎవరు మా ఫ్రెండ్స్ ఇద్దరం సైకిల్ మీద పోయినాం అనమాట. ఒక
0: ఓకే.
1: చేతిలో చక్రి పట్టుకోవాలి, ఒక చేతిలో సైకిల్ నడపాలన్నమాట. సడన్ వర్షం పడుతుంది అనమాట. ఆ వర్షంలో ఆ సినిమా చూడాలంటే చూడాలంటే మేము వదలొద్దు అనమాట. అట్లా ఉండింది అనమాట. అప్పుడు రీగల్ థియేటర్ లో పోతే చాలా పెద్ద లైన్ ఉండిందమ్మా. టికెట్ దొరకలేదు, బ్లాక్ లో తీసుకోవచ్చు వచ్చింది అనమాట. రూపాయి టికెట్ 2 రూపాయలకు అనమాట. ఆ రూపాయి హైయెస్ట్ అనమాట, 1 రూపాయి హైయెస్ట్ అనమాట.
0: అవునవును సార్, అవును.
1: అది అది అది ఆ మూవీ అది చూసుకొని మళ్ళీ రిటర్న్ కూడా మళ్ళీ అదే సైకిల్ మీద డబుల్ సవారి వచ్చినాం అన్నమాట. అది ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది అనమాట. సన్నగా వర్షం వస్తుంది, మూవీ పోవాలి అంటే పోవాలి ఫస్ట్ డే అనమాట. అది కూడా అట్లా ఉంది, అంత జిడ్డుగా పోయేది అనమాట మేము.
0: అవును సార్,
1: ధన్యవాదాలు అమ్మా.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఏంటి ఫిమేల్ గొంతు కాస్త మేల్ గొంతు వినిపిస్తుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ వచ్చేసాను జస్ట్ని హైదరాబాద్ అంటూ ఈ ట్రాక్ ఎక్కేసాను అనమాట. ఏంటి సంగతులు? ఒక్కసారి నేర్చుకోవడం ఆపేస్తే ఏమవుతుంది చెప్పు. ఊవాను ఊవాను ఏదో ఒకటి అను.
1: నేర్చుకోవడం ఆపలేను సార్, అది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ కదా.
0: అవును, కానీ కొన్ని పాటలు ప్లే చేస్తుంటావు కదా, అది ఒకసారి వింటుంటే అబ్బా 100 సార్లు ఈ పాట వినాల్సిందే అనిపిస్తుంది నా ఫీలింగ్. ఆ తర్వాత కొన్నిసార్లు అనిపిస్తుంది అబ్బా ఈ జీవితానికి ఇది చాలు అనిపించే సంఘటనలు కూడా బోల్డ్లను ఉంటాయి. కానీ నువ్వు సెల్ఫీ ఎక్కువ దిగుతుంటావా?
1: పర్లేదు సార్, బాగానే దిగుతా.
0: బాగా దిగుతా, కానీ సెల్ఫీలు దిగుతూ ఉంటాం. అది ఫోటో జ్ఞాపకమా లేదంటే కావాలని స్టేటస్ పెట్టుకోవడానికి ఆక్షన్లో దిగే ఫోటోనా? అది ఆ లొకేషన్ ఆస్వాదించకుండా ముందు సెల్ఫీ దిగి వెంటనే మన ఫ్రెండ్స్కి వాళ్ళకి చూపించాలని పెద్ద తాతాలు ఆడిపోతూ ఉంటాం కదా. సో చాలా వరకు కూడా మన హైదరాబాద్లో కనిపించిన హైదరాబాద్ వేరు ఉంటుంది, కానీ సినిమాల హైదరాబాద్ మాత్రం డిఫరెంట్గా అనిపిస్తుంది. గల్లీలు, పాత బస్తీలు, చైన్ వ్యాక్, తన అమ్మ హీరోయిన్ రావటం, ఫుడ్ చాలా ఉంటుంది. అయితే ఒకసారి అయితే చూస్తుంటే మనం ఇప్పుడు ఒక చోట వెళ్ళాం, ప్యారడైజ్ వెళ్ళాం అనుకో, అటు బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. ఇటు వెళ్ళాం అనుకో, ఇరానీ బిస్కెట్ ఛాయ్ వాసన వచ్చేస్తుంది. ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటుంది, అందుకే విడదీరాని బంధం ఉంది అండ్ రెయిన్బోకి మనకు మీకు నాకైనా. సో ఇదంతా స్టోరీ ఏంటంటే నా స్టోరీలో ఉన్న హైలైట్స్ నీతో పంచుకున్నాను అనమాట. సో వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
1: ఓకే, సో దాట్ వాజ్ వేణు సార్. Perhaps the greatest memory of being a 90s kid was growing up in a world that balanced simplicity and change we experienced. Handwritten letters before instant messages, outdoor games before online games, and face-to-face friendship before social media. We had fewer conveniences, but we learned patience, creativity, gratitude, and the value of human connection. That's why even today, when 90s kids look back, they don't just remember moments, they remember a feeling of warmth, innocence, and a childhood that felt truly magical. Stay tuned to Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrita. For today, I'm signing off.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9.
1: అసలు ఇంట్రడక్షన్ ముందుగా వచ్చే సిగ్నేచర్ ట్యూన్ వింటే చాలు నాకు. అసలు చేతులు ఇలా డ్రమ్స్ ఇలా మోగుతూ ఉంటాయన్నమాట. ఎస్, అంతే ఉత్సాహంగా నేను వచ్చేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యలో స్నాక్స్, ఆ తర్వాత ఇప్పుడు భోజనం, పప్పు, దప్పలం, అప్పడం అంటూ బోల్డ్ రకాల తెలుగువారి భోజనం సూపర్గా ఉంటుంది బిందాస్గా. అసలు భోజనం చేయాలని కూర్చుంటే చాలు, ఒక ఆఫీస్లో కాదు నలుగురు పక్కన పక్కన కూర్చుంటే షేరింగ్ అండ్ కేరింగ్తో ఫుడ్ తింటే ఆహా ఎంత బాగుంటుంది. వదిన చేసింది, అక్క చేసింది, చెల్లి చేసింది అని ఇంటూ, బాబాయ్ చేసింది, పిన్ని చేసింది అంటూ అందరూ వడ్డిస్తుంటే ఎంత ముచ్చటగా వస్తుందో. ఈ సమ్మర్ అనగానే అందరూ మా ఇంట్లో ఆవకాయ, మా ఇంట్లో ఆవకాయ అంటూ రకరకాల ఆవకాయ పచ్చళ్ళు తింటూ, ఎంత సమ్మర్ బయట హాట్గా ఉన్నా ఇక్కడ లోపల మాత్రం లొట్టలేసుకుంటూ కారం, మండుటి కారం, ఎండుటి కారం అలా లోపలికి వెళ్తుంది. ఆఫీస్లో ఉన్న కూల్గా ఏసీలో ఉంటారు కాబట్టి అమ్మ ఏం కాదు అనుకోవచ్చు, అయినా సరే వాళ్ళకున్న వర్క్ టెన్షన్స్ అలా ఉంటాయి. మీకు మాత్రం వర్క్ టెన్షన్ లేకుండా నేను మాత్రం ప్లే చేస్తున్నాను అండ్ మంచి భోజనం పెట్టే రెండు పాటలు వచ్చేస్తాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తింటూ ఆస్వాదించండి, ఆస్వాదిస్తూ తినండి, ఆస్వాదిస్తూ చక్కగా వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరిగ్గా.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: Hey, very hungry. What's special today?
4: Biryani, kebabs, haleem. But wait, there's more.
3: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
5: And where do we taste all these?
4: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
6: Jashne Hyderabad, savor the city's soul.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్ మయం. మనకి ఇరానీ బిస్కెట్ అంటే బాగా, అదే ఉస్మానియా బిస్కెట్ అండి. అండ్ ఉస్మానియా కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెట్రో స్టేషన్ ఇలాంటివి మనకు బాగా తెలిసిపోయినాయి ఈ మధ్యకాలంలో. ఏంటంటే అప్డేట్ అవుతుంది హైదరాబాద్ కూడా కదా. చాయ్ కప్పులు మునిగే ఉస్మానియా బిస్కెట్ హైదరాబాద్ ఆత్మీయతకు ఓ మధురమైన గుర్తు. తీపి ఉప్పు రుచుల కలయికల మన బంధాలు కూడా ఆనందం అనుభవాల మేళవింపే. స్నేహితులతో కూర్చొని ఛాయ్ తాగేటప్పుడు ఉస్మానియా బిస్కెట్ లేకపోతే ఏదో వెలితిగా అనిపించేస్తుంది. అలాగే మన జీవితంలో కొన్ని బంధాలు లేకపోతే ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. తరాలు మారినా ఉస్మానియా బిస్కెట్ రుచి మారినట్టే నిజమైన అనుబంధాల విలువ కూడా తగ్గదు. అందుకే హైదరాబాద్లో ఛాయ్ ఉస్మానియా బిస్కెట్ల బంధం ఎంత ప్రత్యేకమో మనుషుల మధ్య ప్రేమాభిమాన బంధం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక పాన్ డబ్బా దగ్గరికి వెళ్ళినా, ఇరానీ కేవ్ దగ్గర వెళ్ళినా కూడా మనం ముందుగా ఆ ఛాయ్ వచ్చేటప్పుడు మన చేతులు, మన ఫింగర్స్ ఉస్మానియా బిస్కెట్ వైపు పరిగెత్తుతూ ఉంటాయి. నిజంగా రెండు తీసుకొని సిప్ చేసుకొని తినేసి తర్వాత ఛాయ్ని అలా జుర్రేస్తూ ఉంటాం. వింటూ ఉంటే రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. మీరు వింటుంది జస్నీ హైదరాబాద్, నేను మీ వేణువు. అయితే సినిమాల్లో కనిపించిన హైదరాబాద్ డిఫరెంట్గా అనిపించేస్తుంది. లొకేషన్లు కదా అద్భుతంగా తీస్తుంటారు, కెమెరామ్యాన్స్ క్రియేటివిటీ అనిపిస్తుంది. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది కేవలం చార్మర్ మాత్రమే కాదు, ఎన్నో సినిమాలకు అందమైన నేపథ్యంగా నిలిచిన నగరం కూడా. పాత బస్తీ, సందులు, హుసేన్ సాగర్ అందాలు, ట్యాంక్ బండ్ వెలుగులు తెరపై ఎన్నో కథలకు ప్రాణం పోసాయి. ప్రేమ కథలైనా యాక్షన్ సన్నివేశాలైనా హైదరాబాద్ తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ భాష, యాస, సంస్కృతి కూడా సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. సినిమాల ద్వారా హైదరాబాద్ ను చూసిన వారు ఒక్కసారైనా ఈ నగరాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటారు. అందుకే సినిమాల్లో కనిపించిన హైదరాబాద్ కేవలం ఒక లొకేషన్ కాదు, ఒక ప్రత్యేక అనుభూతి. ఏమంటారు, నిజమే కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ. ఫుడ్ను బట్టి ఒక ప్రాంతాన్ని అంచనా వేయొచ్చట, నిజమేనా? అలా చేయొచ్చా? ఎస్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఫుడ్ ఉంటుంది, టేస్ట్కి తగ్గట్టు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుకి తగ్గట్టు ఇల్లాలు ఉంటుంది, ఇల్లాల దగ్గర పిల్లలు సంసారం ఉంటుంది. నిజమే, ఒక ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఆహారం కూడా ఒక ముఖ్యమైన సూచికగా నిలుస్తుంది. వాతావరణం, పంటలు, సంప్రదాయాలు, జీవనశైలి వంటి అంశాలు అక్కడ వంటకాల్లో ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకి, మసాలా ఎక్కువగా ఉండే వంటలు ఆ ప్రాంత ప్రజల రుచులను తెలియజేస్తాయి. పండుగలు, కుటుంబ బంధాలు, స్థానిక సంస్కృతి కూడా ఆహారం ద్వారా బయటపడతాయి.

అయితే ఒక ప్రాంతాన్ని పూర్తిగా ఫుడ్ ఆధారంగానే అంచనా వేయలేం. అది ఆ ప్రాంతానికి సంబంధించి ఒక కోణం మాత్రమే. కానీ ఒక ప్రాంత ఆత్మని తొలిసారి పరిచయం చేసి చాలాసార్లు అక్కడ ఆహారమే అని చెప్పవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో పాత బస్తీకి వెళ్దాం అనుకో, హిరానీ ఛాయ్ వాసన వస్తుంది, ఉస్మానీ బిస్కెట్ వచ్చేస్తుంది. మరి పారాడైస్కి వెళ్తే మీకు తెలిసిపోయింది కదా బిర్యానీ. సో హైటెక్ సిటీ అని అంటే అక్కడ నూడిల్స్, పాస్తాలు, పిజ్జాలు, ఇలా బర్గర్స్, హైఫై స్టైల్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని వెళ్ళగానే, ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఒక రకమైన మంచి సువాసన వచ్చేస్తుంది కదా, స్మెల్. ఎస్, హైదరాబాద్ అంటే ఒక డిఫరెంట్ స్మెల్స్ అండ్ డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్, ఎవ్రీవన్ కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా, ఏకత్వంలో భిన్నత్వంలాగా కలిసిమెలిసి ఎప్పటికి ఇలానే ఉంటాం. దట్ ఈస్ ద ఇండియన్ పీపుల్. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9, రెయిన్బో తో మీ లైఫ్ రాంగ్ వాయు.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. మొదటి అభిప్రాయం ఎప్పుడు సరైనదేనా? ఎవరైనా లేదా ఏ విషయానైనా చూసిన తొలి క్షణాల్లోనే మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది కొన్నిసార్లు నిజానికి దగ్గరగా ఉండొచ్చు, కానీ ప్రతిసారి సరైనదే అని చెప్పలేం. ఎందుకంటే మొదటి అభిప్రాయం చాలాసార్లు రూపం, మాట తీరు లేదా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాలక్రమేణా వ్యక్తుల అసలు స్వభావం, విషయాల అసలు రూపం మనకు తెలుస్తాయి. అందుకే తొలి అభిప్రాయాన్ని గౌరవించాలి, కానీ దాన్ని అంతిమ నిర్ణయంగా తీసుకోవడం మంచిది కాదు. మనసు తెరిచి మరింత తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడే నిజమైన అవగాహన ఏర్పడుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూసినప్పుడే వీరు చాలా మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, కానీ కొంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళ గురించి నిజం తెలుస్తుంది. అలా కాకుండా కాలంలో పాటుగా మనం తెలుసుకున్నట్టయితే మనం హ్యాపీగా ఉండొచ్చు, మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. నిజమే కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీరు వింటుంది జస్ట్ హైదరాబాద్ వేణుతో. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మరికొద్దిసేపట్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చేరుకున్నారు. దేవి అహల్యాబాయ్ హల్కోర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుబాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంగా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పర్యావరణ హిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో మంత్రివర్గం అనధికార సమావేశం కొనసాగుతోంది. ప్రత్యేక సమావేశంలో రైతు భరోసా నిధులు, తాజా రాజకీయ పరిస్థితులు, మెట్రో ఫేజ్ 2కు అనుమతుల సాధనలో కేంద్రంపై ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకునేలా ఒత్తిడి తేవడంపై సీఎం మంత్రులు చర్చిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఇగ్నిటస్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఇంగ్లీష్, విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలిపారు. ఇందుకోసం రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, ఇగ్నిటిస్ డైరెక్టర్ మీటా సింగ్ కన్వర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటివరకు 1,70,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలను నమోదు చేసుకున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రితబ్రత బెనర్జీని టీఎంసీ ప్రతిపక్ష నేతగా నియమించిన స్పీకర్ నిర్ణయంపై పిటిషన్ దాఖలు కాగా, స్పీకర్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి కలకత్తా హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను 8 జూలై వాయిదా వేసిన హైకోర్టు స్పీకర్ నిర్ణయం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈరోజు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది ఈ సమయంలో డబుల్ కా మీట. మన సంస్కృతిని కొత్త తరానికి ఎలా చేరవేయాలి? సంస్కృతి అనేది పుస్తకాల్లో చదివే విషయం మాత్రమే కాదు, జీవన విధానంలో కనిపించే విలువల సమాహారం. కొత్త తరానికి సంస్కృతిని చేరవేయాలంటే ముందుగా మనమే దానిని ఆచరించి చూపించాలి. పండుగల వెనుక ఉన్న అర్థాలు, సాంప్రదాయాలు, ప్రత్యేకతను ఆసక్తికరంగా వివరించాలి. కథలు, పాటలు, జానపద కళలు, స్థానిక భాష ద్వారా సంస్కృతిని సులభంగా పరిచయం చేయవచ్చు. సాంకేతికతను ఉపయోగించి సోషల్ మీడియా, వీడియోలు, డిజిటల్ వేదికల ద్వారా కూడా సంస్కృతిని చేరవేయవచ్చు. సంప్రదాయాన్ని బలవంతంగా కాకుండా గర్వంగా భావించేలా పరిచయం చేసినప్పుడే కొత్త తరం దాన్ని ఆనందంగా స్వీకరిస్తుంది. ఏమంటారు? నిజమే కదా. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువుతో వింటున్నారు ఈ సమయంలో డబుల్ కమీటా. ప్రతి జ్ఞాపకాన్ని ఫోటో తీయాలా, లొకేషన్ని ఆస్వాదించాలా, చాలామంది ఆస్వాదించడం పక్కన పెట్టేసి ముందుగా సెల్ఫీ అండ్ స్టాటస్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆహా, ఫ్రెండ్స్ అందరు కూడా లైక్లు కొట్టి వ్యూస్ తెచ్చేసరికి సూపర్ భలే ఉన్నావు, హిస్టరీలో భలే హీరోలా ఉన్నావు అంటే పొంగిపోయి సినిమా అవకాశాల కోసం ఎర్రగడ్డపై నిలబడితే, అదేనండి ఇంద్రనగర్ గడ్డపై నిలబడితే సినిమా అవకాశాలు వస్తాయా? రైటర్స్ మన కోసం రాస్తారా ఏంటి? అర్థం చేసుకోరు, మోకాలకి జెండు బావం రాసుకోవడం తప్ప. అయితే ఈ రోజులు ప్రతి అందమైన క్షణాన్ని కెమెరాలు బంధించాలని ఆతృత అందరిలో కనిపిస్తుంది. కెమెరా కళ్ళుకి అందరు కనిపించరండి. నిజంగా కెమెరా కళ్ళు అంటే కొన్ని కొన్ని ఉంటాయి. అద్భుతంగా సన్నగా ఉన్న, బక్కగా ఉన్న, ఎలా ఉన్నా అందంగా ఉన్న వాళ్ళని బ్యూటిఫుల్ లొకేషన్స్లో బ్యూటిఫుల్గా చిత్రీకరించడం కెమెరామ్యాన్ సొంతమవుతుంది. ఆ రెండు కళ్ళు చూసే కెమెరా కళ్ళు ఎలా ఉంటాయంటే మనం బంధిస్తే నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్క సినిమాతోనే హిట్ కొట్టిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. అయితే ఫోటోలు జ్ఞాపకాలు నిలుపుతాయి, కానీ ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించిన అనుభూతిని మాత్రం భర్తీ చేయలేదు. కొన్నిసార్లు ఫోన్ పక్కన పెట్టి మనసుతో చూసిన దృశ్యాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అప్పుడు తెలుస్తుంది కెమెరా కన్నా మన కళ్ళు భలే చిత్రించాయి కదా అని. ఊహల్లోకి తెలిపోతుంటే పెళ్లి సందర్ సినిమాలో ఇంచి హీరోయిన్ అలా పలకరించినట్టు ఉంటుంది. ఎందుకదా? సౌందర్యలహరి. అప్పుడు తాళాలు గుర్తు కావాలి కదా. శ్రీకాంత్ గారు వచ్చేస్తారు, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఎందుకంటే జ్ఞాపకాలు కేవలం చిత్రాల్లో కాదు, మనం అనుభవాల్లో కూడా నిలిచిపోతాయి. ఫోటో తీయడం తప్పు కాదు, కానీ ప్రతి క్షణాన్ని స్క్రీన్ ద్వారానే చూడాల్సిన అవసరం లేదు. కొన్ని జ్ఞాపకాలు కెమెరాలో కాకుండా మన హృదయంలో నిలిచిపోయినప్పుడే మరింత అందంగా ఉంటాయి. అందం ఎక్కడుందని చిరునామా కోసం వెతుకుతామా? అందం ప్రతి చోట ఉంటుంది. అమ్మలో ఉంటుంది, చెల్లిలో ఉంటుంది, ప్రకృతిలో ఉంటుంది, నాలో ఉంటుంది, నీలో ఉంటుంది, చూసేవాళ్ళు ఉంటుంది, వినేవాళ్ళు ఉంటుంది, అందరిలో ఉంటుంది. కానీ మంచి మనసు ఉండాలి కానీ ఎంత చక్కని అందానైనా ఎట్టే బంధించవచ్చు. వింటూ ఉండండి రెయిన్బో.

0: 101.9. అయితే ఈ హీరో ఏం చేస్తున్నాడే, గంధం నుంచి వచ్చిన గాలి యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తూ టబుక్ అందిస్తున్నాడు. ఇంతకీ ఏ పాట అర్థమైపోయింది కదా? నాకు తెలుసు మీకు అర్థమైపోతుందని. ప్రియురాలు పిలిచిన సినిమాలో నుంచి గంధం గాలిని అంటూ శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఉండండి.
1: లేదన్న మాట తట్టుకోమంటే

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. జీవితంలో చాలు అనే క్షణం ఎప్పుడు వస్తుంది అనని చాలామందిని అడిగితే కొంతమంది చెప్పేస్తారు, అక్కతోని, అమ్మతోని, చెల్లెతోని, వదినతోని, పిన్నితోని, బాబాయ్తోని చిన్ననాటి యొక్క ప్రేమలు కొంచెం రంగరించి కాస్త ముందుకు వెడిగితే ఏముంది, కాస్త ప్రేమిస్తే చాలు, ప్రేమించేరమని తిరిగి అంటారు. యా, నువ్వు పదా, నేను వస్తా అంటారు ఓత డైలాగ్ అనమాట చాలామందికి. జీవితంలో ఇంకా

కావాలి అనే ఆలోచన మనల్ని ముందుకు నడిపించేస్తుంది, కానీ ఒక దశలో చాలు అనే భావన కూడా అవసరమే. అది సంపాదన ఆగిపోయినప్పుడు కాదు, ఉన్నదానిపై సంతృప్తి కలిగినప్పుడు వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండి చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించగలిగినప్పుడు ఆ క్షణం దగ్గరవుతుంది. ప్రతి విజయానికి పరిగెత్తడం కంటే ప్రయాణాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు చాలు అనే విలువ అర్థమవుతుంది. అయితే ఈ చాలు అనేది కలలకు కాదు, అసంతృప్తికి చెప్పాల్సిన మాట. ఎందుకంటే జీవితాన్ని అందంగా మార్చేది మరింత అందం కోసం ప్రయత్నం, ఆనందంగా ఉంచేది ఉన్నదానికంటే చెప్పేది అని చాలు అనే పదం. అన్నం తింటే ఇంకా చాలు అంట, ఎందుకు నిండిపోతుందా బ్యావ్ అని వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మెసేజ్ చేశారు వరిస నుంచి రాగిణి, ప్రియ, సంజ, భవాని, నాగరత్నం, నవీన్, శ్రీను, లత, వీళ్ళందరూ ఏంటంటే చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను విజిట్ చేస్తూ ఆనందంగా అక్కడ విశాలమైన గదులున్న ఒకే గదిలో చక్కగా ఎండకి ఏసీగా ఒక గదిలో ఉండి అందరు ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒక మీద ఒక జోకులు వేసుకుంటూ ఫన్నీగా, అంటే ఈ ఒరిసాలో అండంగలోనే నాకు ఒరియా భాష అక్కడ ఉంటుంది. అండ్ తర్వాత అక్కడ పర్యాటక ప్రదేశాలు ఉంటాయి, రాజధాని భువనేశ్వర్, మందిరాల నగరానికి దీనికి పేరు. భువనేశ్వర్ అంటే చాలా టెంపుల్స్ డిఫరెంట్ డిఫరెంట్, సుమారు 1000 పైన మందిరాలు ఉన్నాయట. పూరి జగన్నాథ యాత్ర, రథయాత్ర మీకు బాగా తెలుసుంటుంది కదా, ఇది అక్కడే అనమాట. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. ఇంకా కోనార్క్ సూర్య మందిరం ఒరిస్సా శిల్పకళ నైపుణ్యానికి నిర్మాణ కౌశలానికి ఒక చక్కని తార్కాను. ఇది 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలో శిల్పాల్లో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది. ఇంకా చిల్కా సరస్సు ఉంది, మహానది ముఖద్వారానికి దక్షిణాది ఉన్న ఉప్పు నీటి సరస్సు అంటారు, ఎన్నో విధాల పక్షులకి ఆవాసం. తర్వాత సునాదేవయ మందిరం మహానది ఒడ్డున ఉంది, వలస పక్షులకు ఆవాసం కూడాను. తర్వాత పిక్నిక్లు కూడా వెళ్తూ ఉంటారు. తర్వాత ఇంకా గంటలమ్మ దేవాలయం అని చెప్పేసి బిరిజాదేవి దేవాలయం అంటారు, గయాసురుడికి అండ్ ఆయనని ఆయన ఆయన చూసి ఎవరికైనా పుణ్యం లభిస్తుందట. అట్లా దేవతలకి రాక్షసులకు జరుగుతుంటే ఇంకా అది దేవతలందరూ కూడా మొరపెట్టుకున్నారట విష్ణుమూర్తికి. విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటే ఆయన ప్లేస్ని దేహాన్ని చేసుకొని యజ్ఞం చేయబోయారట. నువ్వు కదిలితే మొత్తం నీ బాడీ ముక్కలు అయిపోతుంది అన్నారట, కదిలాడట లాస్ట్కి. కదలటమే కావాలి కదా, అందుకోసం తలభాగం వచ్చేసి బీహార్లో ఉందట, దాన్ని పాదగయ్య అంటారట. నాభి ప్రాంతం అంటే బ్రహ్మం ఉన్న ప్రాంతం, నాభి ప్రాంతం ఉన్నందుకు ఇక్కడ ఒరిస్సాలో ఉందట, జాజ్పూర్ దగ్గర. ఇంకా కాకినాడ దగ్గర పిఠాపురం దగ్గర ఉండింది గయ్య, అది పాదగయ్య అనమాట. ఈ మూడు ప్రాంతాల్లో పిండ ప్రదానం చేస్తూ ఉంటారు పోయిన వారికి కూడా. సో విశేషం కదా, ఒక ఒరిస్సా, ఒక బీహార్, కాకినాడ, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గయ్య ఉంది ఈజీగా. సో వీళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ ఊరు చెప్పడం వల్ల నాకు ఇంత స్టోరీ చెప్పాలనిపించింది ఈ టైంలో. సూపర్ రాగిణి గారు అండ్ ప్రియా, సంధ్య, భవాని, నాగరత్నం గారు, నవీన్ గారు, శ్రీను గారు, లత గారు, మీ అల్లరి ఆనందం ఈ క్షణం బంధించేసేయండి. దాన్ని ఫోటోగ్రాఫ్స్ రూపంలో, వీడియో రూపంలో ఉంటే ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకున్నప్పుడల్లా ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఫుల్ రాక్. మళ్ళీ మీరు దగ్గరలో ఉన్న పూరి జగన్నాథుడు ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకోండి, బాగుంటుంది. వింటూ ఉండండి 2x FM 101.9 రెయిన్బోతో, మీ లైఫ్ రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. ఒకరోజు అందరూ నిజమే మాట్లాడవలసి వస్తే అయ్య బాబాయ్ అంటారా? ఒకరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిజమే మాట్లాడాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. దాచిన భావాలు బయటపడతాయి, చెప్పలేకపోయిన మాటలు వెలుగులోకి వస్తాయి, కొన్ని బంధాలు మరింత బలపడవచ్చు, మరికొన్ని అపోహల వల్ల దెబ్బతినవచ్చు. ఎందుకంటే నిజం శక్తివంతమైంది, కానీ దాన్ని చెప్పే విధానం కూడా అంతే ముఖ్యమైంది. కొన్నిసార్లు మనం చెప్పే చిన్న అబద్ధాలు బాధను తగ్గిస్తే నిజాలు ఆలోచనలు మార్చగలవు. అందుకే ప్రశ్న నిజం చెప్పాలా వద్దా అనేది కాదు, నిజాన్ని ఎంత బాధ్యతగా ఎంత హృదయపూర్వకంగా చెబుతున్నామన్నదే ముఖ్యమన్నమాట. సో వనస్థలిపురం నుంచి మేరుగు మధు గారు, అండ్ మా వనస్థలిపురం అనగానే నిజాం కాలంలో దీన్ని షికార్ ఘర్ అంటే వేటాడే స్థలంగా పిలిచేవారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా అరణ్యాలతో అటవీ మృగాలతో నిండి ఉండేది, దానివల్ల ప్రస్తుత నామం వల్ల అరణ్యాల స్థలి పురం అనేగా స్థిరపడింది. వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అనేవాళ్ళు ఒకప్పుడు. అప్పుడు 4 కాలనీలు ఉండేవి, ఓల్డ్ పాతకాలం సచివాలయ నగర, ఎన్జిఓస్ కాలనీ, సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ, ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా,

ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వారు ఏబిసిఈల ప్రకారం క్వార్టర్స్ ఇచ్చారట. సో ఇక్కడ ఇంకా ఏంటంటే గణేష్ టెంపుల్ ఉంటుంది, వనస్థలిపురంలో విశేషమైన టెంపుల్స్ ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, కనక పరమేశ్వర ఆలయం ఉంటుంది. సో ఈ ఆలయాలకి అంటే 90V 158V 156 72 299 హైదరాబాద్ నుంచి ఇలా రకరకాల బస్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వనస్థలిపురంలో ఎక్కువగా విద్యా సంస్థ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మెయిన్గా చెప్పాల్సింది అంటే 9 టెంపుల్స్ ఉంటాయండి. గణేష్ టెంపుల్, తర్వాత పద్మావ సమేత శ్రీ వెంకటేశ్వర టెంపుల్, బాబా టెంపుల్, కనక పరమేశ్వర టెంపుల్, ఎల్లమ్మ దేవాలయం, మార్కండ ఆలయం, శ్రీమార రామాలయము, రాఘవేంద్ర స్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయ స్వామి, ఇవన్నీ కూడా చూడదగ్గ ప్లేసెస్. హైదరాబాద్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్ ఉంది కదా. ఇంకా అలాగే మీకు బాగా తెలుసు, ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేస్తే మనకు మీకు బాగా ఎక్కడ లేని ఒక ఆలయం ఉంది, అది గెస్ట్ చేయండి. అదేంటంటే మీకు చిత్రగుప్తుడి గుడికి ఒక ఆలయం ఉంది ఓల్డ్ సిటీలో. ఎస్, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ఒక పేరు తెలిస్తే చాలు, అలాంటి ప్లేస్ నుంచి మేరకు మధు గారు సెన్సార్ బోర్డు మెంబర్ వారు విష్ చేశారంటే బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి హైదరాబాద్ గురించి అని చెప్పేసి. అల్లుడు గారు సినిమాలో ఇంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. మీరు వింటుంది డబుల్ ఖా మీటా, మీ వేణుతో.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మూసాపేట మహునా డిస్టిక్ నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యోధ, సక్కుబాయి, యా మేము అందరం వింటున్నాం. సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జే గారు అని పెట్టా. థ్యాంక్ యూ అండి. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 మన స్టూడియోలో నిలయాల సమయం 4 గంటలు కావస్తుంది. మీకు అందరికి తెలిసిపోయింది ప్రపంచంలో వార్తా విశేషాలన్నీ కూడా కలబోసి మీకు రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ ప్రజెంట్ అవుతాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అటవీ శాఖ తెలియజేసింది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ పురోగతిపై సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని, ఆర్పీఎఫ్ 11% ఫిట్మెంట్ జులై నుంచి అమలు చేయాలని ఆదేశించారు. కొత్త డిపోల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ కుటుంబానికి 1 కోటి రూపాయల చెక్కు, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలియజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన లైంగిక దాడి బాధితురాలకి నిమ్స్లో శస్త్రచికిత్స జరగగా మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి ఆమెను పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు వైద్య బృందం తెలియజేసింది. హైదరాబాద్ ఆర్టీసీ బస్భవన్ ముందు విశ్రాంత ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2015 వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ హైదరాబాద్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది 664వ స్థానంలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు 588వ గ్లోబల్ ర్యాంకును కైవసం చేసుకుంది. రష్యాపై ఉక్రెయిన్ 100 డ్రోన్లతో భారీ దాడులు చేసింది. ముఖ్యంగా మాస్కో, దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల వల్ల ఆయిల్ రిఫైనరీ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను మూసివేసి విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈపీఎఫ్ చందాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25% వడ్డీకి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను ఖాతాదారులకు 8.25% వార్షిక వడ్డీ అందించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేసిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది. వరుసగా 3 ఏడాది ఇదే వడ్డీ రేటు కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: अभी आप सुन रहे थे हमारा विशेष कार्यक्रम संदेश टू सोल्जर्स। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: ఇప్పటివరకు మీరు సందేశ్ టు సోల్జర్ కార్యక్రమం విన్నారు. తదుపరి న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదీరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వెల్లడించింది. ఈ కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరుగుతాయి. దీనికోసం 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్తో పాటు పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో దొరికిన ముఠాయిల లింక్ ఆధారంగా ఈగల్ ఫోర్స్ టీం ఒడిశా వెళ్లింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. టెలిగ్రామ్ యాప్లో పలు ఛానళ్లను ఉగ్రవాదం, సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా కోసం వినియోగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్

0: ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: మేము పాల్గొంటున్నాం,
2: మీరు కూడా పాల్గొనండి.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ. మీరు వింటుంది తాజా ట్యూన్స్తో, నేనున్నాను మీ వేణుని. అయితే ఇందాకదాకా మీకు ఆది సినిమాలో ఇంచి మల్లికార్జున సునీత పాడిన పాట నీ నవ్వుల తెల్లదల అనే పాట ప్లే చేశాను, మీరు విన్నారు కూడా. ఉన్ని కృష్ణన్ ఉగాది కోసం ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన పాట ఇన్నాళ్ళు ఏమొబ్బుల్లో దాగున్నది అని ఈ పాట. తర్వాత నెక్స్ట్ వస్తున్న బ్యాక్ టు బ్యాక్ మీకు ఊరికే చిలకే వేచి ఉంటాను కడవరకు. ఈ పాట బాంబే సినిమా ఒక లవ్ ట్రాక్, మనిషి కొయిరాల కాంబినేషన్, అరవింద స్వామి కాంబినేషన్, చిత్ర గారు హరిహరన్ పాడిన పాట. తర్వాత గుప్పెడు గుండెను తడితే ఎలా ఉంటుందంటే బొంబాయి ప్రింట్ సినిమా బాలు గారు చిత్ర

0: కాంబినేషన్లో వచ్చే పాట మీకోసం వచ్చేస్తుంది తాజా ట్యూన్స్లో. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
1: ఒరేయ్ నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
3: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్
2: దన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, the history of the kitchens and the flavors that shaped our city.
4: And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
5: Jashne Hyderabad, savor the city's soul.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1-8

0: 0301 57 08 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తాజా ట్యూన్స్లో రెండు తాజా పాటలు మీకోసం. బాలుగారు, చిత్రగారు పాడిన పాటలే. అండ్ పుత్తడి బొమ్మ కంటే అల్లరి ప్రేమికుడు సినిమాలో ఇచ్చి, అలాగే పెళ్లి సినిమా జావిలమ్మ నీకు అంత కోపం, ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయింది. ఎందుకంటే వడ్డే నవీన్ గారు మళ్ళీ సినిమా చేస్తున్నారు అంటే కొంచెం మళ్ళీ హీరో లుక్లో కనిపించేస్తున్నారు. ఆ స్మార్ట్నెస్, ఆ బ్యూటిఫుల్ కాంబినేషన్, శ్రీకాంత్ గారు కాంబినేషన్లో ఇదంతా బ్యూటిఫుల్గా ఎన్నో సినిమాలు వచ్చేసాయి. అలాగే మన రేడియో తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. తర్వాత 5:45 ఇది మన చట్టం ఉంటుంది. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం. బ్యాక్ టు బ్యాక్ తాజా ట్యూన్స్ మీకు వచ్చేస్తాయి. మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇది మన చట్టం మెయింటెన్స్ మనోవర్తి గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం. ఈ పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన మెయింటెనెన్స్ మనోవర్తి ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శశికుమార్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: ఈ మెయింటెనెన్స్ మనోవర్తి అనేది ఏ సందర్భంలో అడగాల్సి వస్తుంది? అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు ఈ చట్టంలో?
1: భార్యాభర్తలు సంసారం చేస్తున్నంతకాలం, ఈ రోజుల్లో భార్యలు ఉద్యోగం చేస్తున్నారు కానీ ఇదివరకటి రోజుల్లో పూర్తిగా సంసార బాధ్యత అంతా కూడా భర్తనే భరించేవారు.
0: భరించేవారనే భర్త అనేవాళ్ళు.
1: నిజంగా చెప్పారు మీరు. అయితే ఏదైనా కారణాల చేత భార్య విడిగా కాపురం పెట్టాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఆ సంసార జీవితం నుంచి ఆవిడ బయటకు రావాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆవిడకి పోషించుకునే శక్తి లేకపోయేది. కాబట్టి ఆవిడని పోషించాల్సిన బాధ్యత బయటకు వెళ్ళినా కూడా భర్తదే ఉండేది. ఆ కారణం చేత ఆవిడ బాగోగులు, ఆవిడ సంరక్షణ, ఆవిడ ఆరోగ్యానికి సంబంధించినవి, అలాగే ఆమెకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులకి కావలసినవి ఆర్థిక పరంగా కూడా సపోర్ట్గా ఉండేకి ఈ మెయింటెనెన్స్ అన్నది మన చట్టాల్లో తీసుకొని రావాల్సిన అవసరం వచ్చిందండి.
0: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెరుగుతున్న విద్యా నాగరికత వల్ల స్త్రీలు కూడా అందరికీ పోటీగా చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగస్తురాలైన స్త్రీ తనను తాను పోషించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు తను కూడా మెయింటెనెన్స్ అడగవచ్చా?
1: అడగవచ్చండి. ఎందుకంటే కేవలం తనకే కాకుండా వారిద్దరికీ పుట్టినటువంటి పిల్లవాడి సంరక్షణ చూడాల్సిన బాధ్యత కూడా భర్తదే ఉంది. కాబట్టి ఆవిడ చదువుకున్నా కూడా, ఆవిడ ఉద్యోగస్తురాలైనా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత భర్తకే ఉందండి.
0: అంటే ఒకవేళ పిల్లలు లేని పరిస్థితుల్లో తాను ఉద్యోగస్తురాలు అయి ఉన్నప్పుడు
1: అటువంటి సందర్భాల్లో కోర్టు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందంటే, ఈ మెయింటెనెన్స్ అనేది ఇచ్చేటప్పుడు కలిసి ఉన్న సందర్భంలోంచి ఆవిడ ఎట్లా బయటకు వచ్చిందో అదే రకమైనటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి ఖర్చు ఆయన ఇవ్వాల్సి వస్తుంది.
0: అంటే ఏ రోజైతే విడిపోయి దూరంగా ఉంటున్నారు ఆ రోజు భర్త తను కలిసి ఉన్నప్పుడు ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ స్థాయిలో ఉన్నారు, ఆ స్థాయికి తగ్గ జీవితాన్ని గడపడానికి కావలసిన అమౌంట్ని కోర్టు నిర్ణయిస్తుంది. భర్త నిరుద్యోగి లేదంటే ఈ విడిగా ఉండడం మొదలుపెట్టిన తర్వాతనో మరే కారణాల వల్లనో, అసలు విడిగా ఉండడానికి కారణమే భర్త నిరుద్యోగం అయిపోవడము, ఉద్యోగాన్ని వదిలిపెట్టడము అలాంటివి జరిగినప్పుడు భర్త భార్యను మెయింటెనెన్స్ అడగవచ్చా అండి?
1: భర్త కూడా భార్యను మెయింటెనెన్స్ అడగవచ్చు ఆవిడ ఉద్యోగస్తురాలు అయి ఉంటే.
0: మీరు అన్నట్టుగా భార్యాభర్తల మధ్యలో వచ్చే గొడవల వల్ల ఏర్పడే ఈ సమస్యతో మెయింటెనెన్స్ అడుగుతారన్నారు కదా, ఈ క్రిమినల్ కేసులే కాకుండా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా ఏదైనా అవకాశం ఉందా అండి మెయింటెనెన్స్ అడగడానికి?
1: హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా ఉందండి. సెక్షన్ 24 ప్రకారం ఇదివరకు విధవరాలైనటువంటి కోడలు అత్తామామల దగ్గర మెయింటెనెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండిందండి. తర్వాత ఒక రీసెంట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, 2023 జనవరి 19 పాట్నా హైకోర్టు వాళ్ళు ఆవిడ గనక విద్యావంతురాలు అయ్యుండి ఆవిడ ఉద్యోగం చేసుకునే అవకాశం స్తోమత ఉన్న వ్యక్తి అయితే గనక విధవరాలైనా కూడా అత్తామామలు ఆవిడని పోషించాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అని జడ్జిమెంట్ ఇచ్చారండి.
0: అంటే అర్హత ఉన్నవాళ్ళు ఎవరు కూడా తనను తాను పోషించుకునే శక్తిని కలిగి ఉన్నప్పుడు పోషించుకోవడం కరెక్ట్.
1: అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు తనను తాను పోషించుకోగలిగితే పర్వాలేదు, లేని పక్షంలో ఎవరు వాళ్ళ సంరక్షణ భారం చూడాలి అనేది ఈ మెయింటెనెన్స్లో చెప్తారు. అయితే ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా అవతల వాళ్ళని బాధ పెట్టాలి అనే దృష్టితో వేసినప్పుడు అన్ని కోణాల్లోనూ పరిశీలించి న్యాయస్థానాలు తీర్పులను ఇస్తాయి.
0: కోర్టు వద్ద అఫిడవిట్ ప్రమాణంతో చేసిన ఒక పత్రం దాఖలు చేసినప్పుడు అందులో అబద్ధం చెప్పి మెయింటెనెన్స్ని కనుక పొందినట్లయితే తప్పుడు సాక్ష్యం కింద భావించి కోర్టు ఏమైనా శిక్ష ఇస్తారు?
1: దే ఆర్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ అండి. ఎందుకంటే ఒకసారి అఫిడవిట్లో మొదటి పేరాలోనే రాస్తాం, డూ హియర్ బై సాలమ్లీ అండ్ ఎఫ్ఎం అండ్ స్టేట్ యాజ్ ఫాలోస్ అనేసి ఆ విధంగా ప్రమాణం తీసుకొని చేసినటువంటి అఫిడవిట్లోని స్టేట్మెంట్లు తప్పు కావాలి ఉద్దేశపూర్వకంగా తప్పుగా చేస్తే కోర్టు దాన్ని తీవ్రంగా పరిగణించి వారిని శిక్షిస్తుంది.
0: మనోవర్తిని కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత ఇవ్వవలసిన వ్యక్తి భర్త కావచ్చు, మీరన్నట్టుగా మామ కావచ్చు, ఎవరిపైనైతే జారీ చేయబడుతుంది

0: ఉందో వారు ఆ కోర్టు ఇచ్చిన అమౌంట్ని నెల నెల అందించకపోతే ఎటువంటి సమస్యకు లోనవుతారు?
1: ఈ మెయింటెనెన్స్ కేసుల్లో తీర్పు ఇచ్చేటప్పుడు న్యాయస్థానం ప్రతి నెల ఒక పర్టికులర్ డేట్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఆ తేదీ లోపు కానీ ఆ తేదీ నాడు కానీ అతను ఆమెకు ఆ అమౌంట్ను అందించాలి. ఆ విధంగా అందించలేకపోతే 3 నెలల పాటు వరుసగా ఆమె తన తరఫు న్యాయవాదితోటి క్యాలిక్యులేషన్ షీట్ వేసి ఎగ్జిక్యూషన్ పిటిషన్ కోర్టు ముందు దాఖలు చేయవలసి వస్తుంది. కోర్టు వారు అతనికి నోటీసులు పంపిస్తారు. అతను దానికి కనుక సరైన సమాధానం రెస్పాన్స్ లేక హాజరు కాని పక్షంలో అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తారు.
0: మారిన పరిస్థితుల్లో అంటే కోర్టు అప్పుడు మీరు అన్నట్టుగా స్థాయిని వాళ్ళ తాహతను అన్నీ గమనించి ఒక మెయింటెనెన్స్ ఆర్డర్ చేసింది. అప్పటికి ఆ భార్య ఉద్యోగస్తురాలు కాకపోవడము, భర్త బాగా సంపాదిస్తూ ఉండడము ఉంటుంది. అయితే మనం చూస్తున్నాము కొన్ని కొన్ని పరిస్థితుల్లో కాలానుగుణంగా తారుమారవుతుంటాయి పరిస్థితులు. అంటుంటారు కదా బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని. అలాగా ఈ ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలలో పనిచేసే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు చాలా ల్యూక్రేటివ్గా కనబడతాయి, కానీ ఒకసారి కంపెనీ మూతపడితే టోటల్గా అస్తవ్యస్తమవుతుంది. అలాంటి వాళ్ళ పరిస్థితుల్లో మారిన పరిస్థితుల్లో ఈ కోర్టు ద్వారా ఇవ్వబడిన మెయింటెనెన్స్ని ఇవ్వలేని పరిస్థితిలో మారిన పరిస్థితిని కోర్టుకి తెలియజేస్తూ మెయింటెనెన్స్లో మార్పు చేయవచ్చా?
1: ముందండి అతను క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకొని అతని మెయింటెనెన్స్ని రివైజ్ చేయించుకోవచ్చు. అయితే దానికి సహేతుకంగా అన్ని రకాల సాక్ష్యాధారాలు కోర్టు వారికి సమర్పించాల్సి ఉంటుంది.
0: అలాగే విడిపోయి దూరం ఉన్న తర్వాత, విడాకులైన తర్వాత ఆ భార్యకి మెయింటెనెన్స్ అడిగే అధికారం ఉందా?
1: ఉందండి. ఎంతవరకు అంటే ఆవిడ మరలా ఇంకొక పెళ్లి చేసుకోనంత వరకు మాజీ భర్త నుంచి మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం ఉందండి. ఆవిడ గనక వేరే పెళ్లి చేసుకున్న లేదు, ఆవిడ గనక అడల్టరీలో జీవిస్తున్నట్టు తను ప్రూవ్ చేయగలిగిన అప్పుడు మెయింటెనెన్స్ ఆగిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇంకొక డెవలప్మెంట్ సొసైటీలో వచ్చిందండి, అది కూడా మీతో పంచుకోదలిచాను.
0: లివ్ ఇన్ రిలేషన్షిప్.
1: ఎందుకంటే ఇదివరకు అంతా కూడా కేవలం చట్టబద్ధంగా శాస్త్రసమ్మతంగా పెళ్ళిళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్యనే ఈ మెయింటెనెన్స్ కేసులు జరిగేవి. అయితే ఈ మధ్యకాలంలో సొసైటీలో వచ్చినటువంటి మార్పుల వల్ల లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు కూడా మెయింటెనెన్స్ని అడుగుతున్నారు. దానికి సంబంధించి మన న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తే ఈ లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాటిలో మొట్టమొదట 2005లో ఒక కేసు జరిగిందండి, అది సుప్రీంకోర్టు వారి ముందుకి వచ్చింది. ఈ భార్యాభర్తల సంబంధంలో వారిద్దరూ కలిసి ఉంటూ వారి శారీరక అవసరాలను తీర్చుకోవడానికే వాడుకున్నారు కానీ వైవాహిక సంబంధంలోకి అడుగుపెట్టలేదు, భార్య భర్త అన్నటువంటి గౌరవప్రదమైనటువంటి టైటిల్స్ను పొందలేదు. కాబట్టి ఆ మగవానికి ఆమె తరఫున ఆ మెయింటెనెన్స్ ఇవ్వాల్సినది కానీ ఆమె సంరక్షణ చూడాల్సిన బాధ్యత కానీ లేదు అని 2005లో సుప్రీంకోర్టు చెప్పింది ఆ కేసులో. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు వారే గ్రహించారు దీనివలన మగవారు ఆడవాళ్లతోటి ఉంటూ తమ శారీరక అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళని వదిలేస్తూ ఈ విధంగా కొంత అన్యాయం జరుగుతుంది అన్నది భావించి డాక్టర్ జస్టిస్ విఎస్ మలిమత్ అనే జడ్జి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారండి, క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్ కమిటీ. ఆ కమిటీ వారి సర్వే, వారి రిపోర్టు ప్రకారం ఏమిటంటే కొంతకాలం పాటు కన్సిడరబుల్ పీరియడ్ అంటే కొన్ని సంవత్సరాలు వారిద్దరూ కలిసి ఉండి భార్యాభర్తలుగా చలామణి అవుతూ సొసైటీలో అటువంటి అభిప్రాయమే కల్పించినప్పుడు తర్వాత విడిపోవాల్సిన సందర్భం వచ్చిన ఆ మగవాడికి ఆమెను సంరక్షణ చూడాల్సిన బాధ్యత ఉంది అని తీర్మానించారు. ఆ ప్రకారంగా 2013లో ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇంద్రా శర్మ వర్సెస్ వికేవి శర్మ అన్న కేసులో సుప్రీంకోర్టు వారు 3 మార్గదర్శకాలని ఆ కేసు తీర్పులో ప్రస్తావించారండి. ఏమిటంటే వారిద్దరి మధ్యన వ్రాతపూర్వకంగా కానీ ముఖపూర్వకంగా కానీ ఒక అగ్రిమెంట్ జరిగిండాలి. మనం ముందు మ్యారేజ్ చేసుకుంటాము అనే ఒక అగ్రిమెంట్. రెండోది కొన్ని సంవత్సరాల పాటు వారిద్దరూ భార్యాభర్తలుగానే జీవిస్తూ ఉండిండాలి.
0: సమాజపు దృష్టి

0: సమాజపు దృష్టిలో కూడా ఇతను ఆమె భర్త అన్నటువంటి అభిప్రాయం వచ్చే విధంగా వారు ప్రవర్తించి ఉండాలి. ఈ రకమైనటువంటి మూడు పాయింట్లు కనుక సాటిస్ఫై అయితే సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, వీళ్ళు పెళ్లి చేసుకోకుండా సహజీవనంలో ఉన్నా కూడా, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా, అతనికి ఆమె సంరక్షణ చూడాల్సిన బాధ్యత ఉంది, కాబట్టి అతను ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అనేసి సుప్రీంకోర్టు వారు తీర్మానించారండి. ఈ విధంగా చూస్తే ఒకసారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టకపోయినా కానీ సహజీవనం అన్న పేరుతో కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉండి తన శారీరక అవసరాలు తీర్చుకున్న తర్వాత ఏ ఒక వ్యక్తి కూడా బాధ్యతల నుంచి పారిపోవడానికి వీల్లేదు అని కట్టడి చేశారు.
1: మెయింటెనెన్స్ భార్యాభర్తల మధ్య ఉంటుందండి, లేదంటే వృద్ధులుగా ఉండే తల్లిదండ్రులు కానీ అలాగే ఆధారపడి ఉండే పిల్లలు కానీ వీళ్ళు కూడా మెయింటెనెన్స్ కోరవచ్చా?
0: ఉందండి, వీరందరికీ కూడా అవకాశం ఉంది. ఇది కేవలం భార్యాభర్తల మధ్యనే కాకుండా తల్లిదండ్రులకి, సీనియర్ సిటిజన్స్ వారి అత్తమామలకి కూడా తీసుకునే అవకాశం ఉందండి. అలాగే పిల్లలు, ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకి ఉద్యోగం రాని పక్షంలో, అన్ఎంప్లాయిడ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఆవిడ ఏదైనా కారణాల చేత డైవోర్సీ అయిపోయినా, విడోయర్ అయిపోయినా,
1: కూతురు
0: తండ్రి దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అలాగే ఒక కూతురు గనక నిరుద్యోగిగా చదువుకుంది, ఇంకా ఉద్యోగం రాలేదు, తనంతట తను పోషించుకునే స్తోమత లేదు, అటువంటప్పుడు తల్లిదండ్రుల దగ్గర, అలాగే అక్కా చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఉద్యోగస్తులై ఉంటే వారి వద్ద కూడా మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం ఉందండి.
1: తోబుట్టువుల చేత కూడా
0: మామూలుగా మెయింటెనెన్స్ అన్నది సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం వేస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి నిరుద్యోగురాలైనటువంటి, విద్యావంతురాలైనటువంటి యువతి తన తల్లిదండ్రుల దగ్గర, అక్కా చెల్లెళ్ళ దగ్గర, అన్నదమ్ముల దగ్గర మెయింటెనెన్స్ తీసుకోవడానికి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 దానిలో సెక్షన్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం ఆవిడ మెయింటెనెన్స్ వేసుకోవచ్చండి.
1: తల్లిదండ్రుల తర్వాత పెద్దన్నే తండ్రి తర్వాత తండ్రంటాడు వాడు అంటుంటారు. అంటే ఈ మానవీయ సంబంధాల్లో కేవలము ఆర్థిక సంబంధాలు వచ్చేసి మానవీయ సంబంధాలని నష్టపరచకుండా ఉండడానికి ఇటువంటి చట్టం కూడా తీసుకురాబడింది అంటారు.
0: అవునండి, ఇందులో ముఖ్యంగా కేవలం హిందూ మ్యారేజ్ యాక్టు, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టు, సిఆర్పిసినే కాకుండా ముస్లిం పర్సనల్ లా, ఈ క్రిస్టియన్స్ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్టు, వీటన్నిటిలో కూడా ఈ మెయింటెనెన్స్ అన్నదాన్ని ఒక ప్రముఖమైన అంశంగా పరిగణించారండి. ముఖ్యంగా ఏమిటంటే, సంఘంలో ఎవరు కూడా అనాథలుగా మిగిలిపోకూడదు, వారిని వారు పోషించుకోలేని సందర్భంలో వారికి అంతకువరకు ఎవరైతే ఆసరాగా ఉన్నారో, సంరక్షకులుగా ఉన్నారో, వారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో హౌసింగ్, షెల్టర్ ప్లస్ హెల్త్, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, వారి సామాన్య జీవితానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందండి.
1: అంటే ఈ మెయింటెనెన్స్ శాంక్షన్ చేయడంలో నైతిక విలువల పాత్ర చాలా ఎక్కువ ఉంటారు.
0: అవునండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు శశికుమార్ గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం శీర్షికన మెయింటెనెన్స్ మనోవర్తి అన్న అంశం గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:46 అయితే అయిపోయింది. ఎస్, 6:00 అవ్వగానే మన జెన్సీ ప్రోగ్రామ్ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. సో లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఎప్పటిలాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మొదలు పెట్టేద్దాం మన ఈనాటి జెన్జీ ప్రోగ్రామ్ని ఈ సూపర్ ట్రాక్తో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:18 అయిపోయింది. ఎస్, ఇవాల్టి జెన్జీలో టాపిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? నేను చాలా ఆలోచించి మీ ముందుకు ఒక టాపిక్ తెచ్చానండి. ఇవాల్టి జెన్జీలో టాపిక్ ఏంటి అంటే, నేను ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మీరు జస్ట్ అలా పాటలు వింటూ ఒక్కసారి ఆలోచిస్తారని టాపిక్ ముందే చెప్తున్నాను. సో టాపిక్ ఏంటి అంటే, మొబైల్ ఫోన్స్ మనకు సహాయకుడా లేదా యజమానా? మన చేతిలో ఎప్పుడూ ఉండే ఒక మొబైల్ ఫోన్ మనకి సహాయం చేస్తూ ఉంటుందా, లేదా మనల్ని ఒక రకంగా యజమానిలాగా దానికి బానిసగా మారుస్తూ ఉందా? జస్ట్ ఆలోచిస్తూ ఉండండి. సూపర్ ట్రాక్ తర్వాత అయితే దీని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. ఇవాళ జెన్జీలో ఇందాకి టాపిక్ నేనైతే చెప్పాను కదా, సో ఆ టాపిక్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ మనకు స్నేహితుడా, సహాయకుడా, లేదా యజమానా అన్న ఒక చిన్న అంశం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? సో దీన్ని డీకోడ్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఉదయం నిద్ర లేవగానే మీరు ఫస్ట్ చూసేది ఏంటి? మీ పక్కనున్న వాళ్ళనా, అప్పుడే వస్తున్న సూర్యుడినా, లేదా ఇంకేదన్నానా? డెఫినెట్గా మనలో చాలామంది ఆన్సర్ అయితే మొబైల్ ఫోన్ అనే ఉంటుంది కదా. సో నిజం చెప్పాలంటే మొబైల్ ఫోనే చూస్తాం. మొబైల్ ఫోన్ మన జీవితాన్ని చాలా సులభం చేసింది, ఇది యాక్సెప్ట్ చేయాల్సిన ఒక ట్రూత్. ఎందుకు అంటే ఒకప్పుడు సమాచారం కోసం ఎన్నో విధానాలుగా ఎతుకుతూ ఉండేవాళ్ళం. వేరే వేరే ప్లేసెస్లో ఎన్నో పారామీటర్స్లో వెతికితే కానీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీ అరచేతిలోకి వచ్చేసినట్టు అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ మొబైల్.

ఫోన్ కదా. సో ఒకటి ఇది అది అని కాదు, చదువు, ఉద్యోగం, బ్యాంకింగ్, షాపింగ్, వినోదం, నేమ్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మొబైల్ ఫోన్ కదా. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొబైల్ ఫోన్ని మనం వాడుతున్నామా లేదా మొబైల్ ఫోన్ మనల్ని వాడుతుందా? జస్ట్ ఆలోచిస్తూ ఉండండి. సూపర్ ట్రాక్ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడు లేదు మాస్టరు.
1: నీ మూడు కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్ లో సమయం 6:45 అయింది. మనం ఉన్నాం జెన్జీ ప్రోగ్రామ్ లో. సో జెన్జీ ప్రోగ్రామ్ లో ఇందాకైతే ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోయాం. అదే, మనమే ఫోన్ను వాడుతున్నామా లేక ఫోన్ మనల్ని వాడుతుందా అనే ప్రశ్న దగ్గర ఆలోచిస్తూ ఆగిపోయాం కదా. సో దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక రీల్ చూద్దామనో లేదా నిజంగా పనుండో ఫోన్ని తీస్తాం. అది చూసే ముందు ఇంకేదన్నా ఒక్కసారి బ్రౌజ్ చేసి చూద్దాం అనుకుని ఇంకొక యాప్లోకో ట్యాబ్లోకో వెళ్ళిపోతాం. అలా చూస్తూ తెలియకుండానే మెల్లగా 1/2 గంట అయిపోతుంది, 1/2 గంట అయిపోతుంది, 1 గంట కూడా అయిపోతుంది. 1 గంట తర్వాత తీరా నేను ఎందుకు ఫోన్ తీసుకున్నాను, ఏం చేద్దామని తీసుకున్నాను అని ఆలోచిస్తూ ఆగిపోతాం. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా?

ఎస్, సో ఫోన్లో మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఆ వాడడం అనేది ఒక చాలా జీనియస్ టెక్నిక్ అని చెప్పుకోవాలి కదా. అసలు సమస్య ఫోన్లో లేదు, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే మన నిర్ణయంలోనే ఉంటుంది. అందుకే ప్రతిరోజు కొంత సమయం ఫోన్ ఫ్రీ టైంగా కేటాయించుకోవడం వలన స్క్రీన్ టైంను మినిమైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. ఇదంతా ఎందుకంటే స్క్రీన్ మీద కనిపించే ప్రపంచం కన్నా మన చుట్టూ ఉన్న నిజమైన ప్రపంచం చాలా అందంగా ఉంటుంది కదా. సో టెక్నాలజీని ప్రేమించాలి, కానీ దానికి బానిస మాత్రం ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు. మన కోసం వచ్చేవన్నీ మన లైఫ్ని ఇంకా బెటర్ చేయడానికి వస్తున్నాయి. అది అర్థం చేసుకొని అది వాడుకుంటూ మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అందాన్ని ఆస్వాదిస్తూ అలా లైఫ్లో ముందుకెళ్ళిపోతూ ఉంటే సూపర్ సూపర్ సూపర్ కదా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ జెన్ జీ ప్రోగ్రామ్ టుడే. మీకోసం అయితే సూపర్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అనువనువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
3: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
0: FM Rainbow 101.9

Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:03. ఎస్, మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా హలో రెయిన్బో టైం స్టార్ట్ అయిపోయిందనమాట. సో ప్రతిసారి హలో రెయిన్బోలో ఒక యూనిక్ టాపిక్తో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాగే మెమొరీస్ అనేవి ఎప్పుడూ ఎవర్ లాస్టింగ్ హ్యాపీ హ్యాపీ థింగ్స్ కదా. అవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే కూడా హ్యాపీ హార్మోన్స్ చాలా పెరుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు. సో ఆన్ దాట్ నోట్, ఇప్పుడైతే స్కూల్స్ అందరికీ స్టార్ట్ అయిపోయాయి, పిల్లలందరూ మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అయిపోయారు. సో మనం స్కూలింగ్లో ఉన్నా లేకపోయినా అలా పిల్లలు మళ్ళీ స్కూలింగ్ వెళ్తున్నప్పుడు లేదా కొత్త బ్యాగులు, పుస్తకాలు, కొత్త షూజ్ అలా మళ్ళీ స్కూల్ బస్ ఎక్కుతున్నప్పుడు డెఫినెట్గా మనం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి వచ్చేస్తాం. సో మీరు ఇప్పటికీ మర్చిపోలేని మీ స్కూల్ మెమరీ ఏదన్నా మీరు ఇవాళ హలో రెయిన్బోలో మన శ్రోతలందరితో షేర్ చేసుకోవచ్చు. సో మీరు నాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 0030 0402323 4821 అండ్ 0402970 4715. నేను టాపిక్ మళ్ళీ రిపీట్ చేస్తాను. మీరు ఇప్పటికీ మర్చిపోలేని మీ స్కూల్ మెమరీ ఏదన్నా ఉంటే ఎస్, యూ కెన్ కాల్ అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మన ఫస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హలో రెయిన్బో ప్రోగ్రాంలో. సో హలో రెయిన్బో ప్రోగ్రాంలో నేను ఒక్కసారి టాపిక్ మళ్ళీ రిపీట్ చేస్తాను. టాపిక్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని మీ స్కూల్ టైం మెమరీ ఏదన్నా మీకు గుర్తొస్తున్నట్లయితే జస్ట్ కాల్ అస్ ఆన్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. మన ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
1: హలో అమ్మా సత్య, నేను రమణయ్య.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానమ్మా, మీరు కూడా బాగుండాలి.
0: వెరీ నైస్, థ్యాంక్ యూ.
1: తర్వాత ఇంకా టాపిక్ వచ్చామా, నాకు 7th క్లాస్ అనుకుంటా. అప్పుడు ఏం చేసామంటే, మాకు హాస్టల్ స్కూల్ అంతా ఒకటి వెకేసాట.
0: ఓకే.
1: ఏం చేసామంటే, సెకండ్ ఫ్లోర్ ఒక గేట్ లెక్కి ఇద్దరం పోయినాం సినిమాకి.
0: సెవెంత్ క్లాస్ లోనే?
1: అది సెకండ్ క్లాస్ లో గేట్ లెక్కి పోయినాము. తర్వాత ఏం చేశానంటే, ఆ టీచర్లు కూడా అక్కడే ఉంటారు పక్క రూమల్లో. వాళ్ళు ఏం చేశారు, ఆయన ఒక ఆయన చూశాడు, కోదండ రామిరెడ్డి అని చూశాడు ఒక ఆయన. చూస్తా సరే అని చెప్పేసి పోయినాము, వచ్చేసినాము. ఒక మళ్ళీ పడుకున్నాము, 2 అయింది వచ్చే కొద్ది. తర్వాత 4 మళ్ళీ బెల్ కొడతారు, లేపుతారు 4:30. సరే మళ్ళీ ఆయన ఎగ్జామ్ కి వచ్చినాడు, లేపుతారు, వస్తారు, చూస్తారు అనమాట. మేము ఇట్లా బుక్కుల్లో తిరిగేసి చదువుతారు, తిరిగేసి పెట్టుకున్నాం అనమాట. ఇట్లా కదరా, ఇట్లా తిరిగేసి పెట్టుకోండి అని చెప్పాడు. తర్వాత మనం ఏం చేశామంటే, హలో
0: చెప్పండి రమణి గారు, వింటున్నాం.
1: వెనకల సొప్ప ఉంది, జొన్న సొప్ప తోట చేను ఉంది అనమాట. నన్ను పిలిచి, అరే నువ్వు వెనకల పోయి 2 జొన్న సొప్ప దట్టు తీసుకురాపోరా అన్నాడు. ఏమో అని మేము తీసుకుని వచ్చిన, ఆ సొప్ప దళ్ళతో నాకు సొప్ప దళ్ళ తిరిగిందాక కొట్టడం.
0: అయ్యో, మీతోటే తెప్పించి మిమ్మల్ని కొట్టేశారా?
1: నాతో తెప్పించి నన్నే కొట్టాడు. నాకు అదే గుర్తుకొస్తుంది ఎప్పుడు చూస్తా
0: గానీ.
1: నాకు దమ్ము చెప్పేమో చెప్పి నచ్చుకుంటా.
0: ఓకే, సూపర్ రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ మెమరీ కాలింగ్ దిస్. థ్యాంక్ యూ రమణయ్య గారు, స్టే సేఫ్. ఓకే, సో రమణయ్య గారు చాలా చాలా నాటీ కిడ్ కదా. అలాగే మన అందరిలో కూడా ఒక నాటీ కిడ్ ఉంటారు, ఒక బ్యూటిఫుల్ మెమరీ కూడా ఉంటుంది. సో ఆ మెమరీని షేర్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్గా హ్యాపీనెస్ అనేది డబుల్ ట్రిబుల్ ఎన్నిసార్లైనా అయిపోతుంది. కాబట్టి ఇవాళ మన రెయిన్బో హలో రెయిన్బో టాపిక్ ఇది. సో హలో రెయిన్బో టాపిక్, మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని మీ స్కూల్ టైం మెమరీని మనందరి శ్రోతలతో షేర్ చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ అస్ అండ్ టెల్ అస్. సో ఇప్పుడైతే ఒక శుభ ట్రాక్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: FM Rainbow 101.9
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1-8

0: 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:16 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. మన టాపిక్ ఆఫ్ ద డే ఇస్ స్కూల్ టైమ్ మెమరీస్. సో మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: నమస్కారం అండి.
1: ఇకపోతే మీ ఆద్య సత్య అని అనుమానం అనుకున్నా మీరే అనేసారండి. చాలా సంతోషం అండి.
0: థ్యాంక్ యూ.
1: మీ మాట అలాగే అంటుంటే మాకు ఎంతో సంతోషం అయిపోద్ది అండి. మీ ఆద్య సత్య అంటారు. అంటే స్కూల్ మెమరీస్ అంటే అండి, నేను 8th class 9th class 10th class లో 3 సంవత్సరాలు కూడా ఎన్సీసీ చేసానండి. ఎన్సీసీ అంటే వారానికి 2 సార్లు స్కూల్లో పొద్దున్నే 5:30 వెళ్తే 8:30 వరకు ఉంటుందండి. 8:30 అవగానే, ఎన్సీసీ అవగానే అండి, 2 రకాల టిఫిన్ ఇచ్చేవారండి. ఉప్మా కసరెట్టు లేకపోతే ప్లేట్ ఇడ్లీ ప్లేట్ పూరి ఇచ్చేవారండి. తినేసి ఇంకా అదే టైంలో ఇంకా షర్ట్ యూనిఫార్మ్ బట్టల మీద పైన షర్ట్ వేసేసుకుని ఇంకా ఇంటికి రాకుండా స్కూల్లో ఉండిపోయేవాడు. బ్యాగ్ కూడా పొద్దున్న పెట్టుకెళ్ళిపోయి సెక్షన్ లో పెట్టేసుకునేవాడు. 3 సంవత్సరాలు కూడా అండి గ్రూప్ ఫోటోలు దిగండి, ఆ ఫోటోలు ఇప్పటికే ఉన్నాయి మేడం. ఇకపోతే అండి, నేను 9th class లో ఉండగానే రంగస్థలంలో డ్రామాలో చేరానండి మేడం. డ్రామాలో చేరితేనే మా మాస్టర్లు చేసేయండి, ఒకసారి అటెండర్ వచ్చి పోలిశెట్టి మెహర్ బాబా అంటే ఎవరు, ఒకసారి ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ప్రిన్సిపాల్ గారు అంటే అది జూనియర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అండి, ఇంటర్ సెకండరీ వరకు ఉంటుంది. అయితే ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు, ఒకసారి రండి, నా కూడా రండి అని తీసుకెళ్ళారండి. నన్ను రమ్మంటే తీసుకెళ్ళగానే బాబు పోలిశెట్టి మెహర్ బాబు అంటే నువ్వేనా అని అడిగారండి. అక్కడ ఇంకా పక్కన మాస్టర్లు గారు ఉన్నారండి, తెలుగు మాస్టర్, సంస్కృతం మాస్టర్, ఇంకా ఒక ఆఫీస్ రూమ్ లో ఉన్నారండి. ప్రిన్సిపాల్ గారు అయితే నన్ను అడిగారండి, ఇప్పుడు మాట్లాడలేదండి ఆయనతో. అదే క్వశ్చన్ అండి. అయితే నీవు డ్రామాల్లో యాడ్ చేస్తున్నావంటే, మన యానివర్సరీ డే ఉంది కదా ఏప్రిల్ నెలలో నువ్వు అయితే స్టేజ్ మీద నువ్వు యాక్టింగ్ చెయ్యాలి అని చెప్పారండి. అలాగే సార్, దానికన్నా సంతోషం ఏంటి సార్ అంటున్నానండి. అయితే ఆ కిరీటాలు, ఆ మీసాలు, ఆ గదలు, ఆ డ్రెస్సు, ఆ మేకప్ లోని నాకు సర్టిఫికెట్లు, ఆ రన్నింగ్ లో గట్ట వచ్చిన గిఫ్ట్లు గట్ట తీసుకున్నానండి. చాలా సంతోషం అయిపోయింది మేడం. ఇప్పటికీ కూడా మర్చిపోలేని మెమోరీస్ అండి మేడం.
0: సూపర్ అండి, మీరు చెప్పిన విధానం మాకు ఇలా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది తెలుసా.
1: ఇకపోతే మాటలు మాట్లాడాలంటే టైం సాల్దండి మేడం. దీన్ని మాటలు మాట్లాడమంటారా?
0: చెప్పండి.
2: అదిగో రమణీయోధ్యానం, సభాభవనం మధ్యస్థల సుద్రూత కాంతార శృంగారం, నేత్రగంబూచున్నది సుగంధ పరిమళ సమాశ్రిత ప్రఫుల్ల పుష్ప ప్రకరణంబు, సత్పుష్ప కమకరంద స్వాద ప్రమోదోన్మ సత్త చిత్త పరమర సమూహంబు, సద్భంబ సమూహల పనైక సుమన దిన రాగ లాలిత్యంబు, సజ్జాగల్పన ధన్యమునుట నిశ్చయంబు నిర్వివాదంబు.
1: అంటే నేను ఇప్పుడైతే ప్రస్తుతం బ్లైండ్ అండి. నేను చదవడానికి భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదండి. 2 కోళ్ళు కూడా పూర్తిగా కనబడవండి మేడం. నేనైతే డ్యూటీ చేస్తున్నానండి, ఇప్పుడే 6 o'clock డ్యూటీ దిగినాను. థ్యాంక్స్ మేడం, అవకాశం ఇచ్చిన అవకాశం ఇవ్వాలి కదండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో మెమరీస్ అనేవి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటాయి కదా. పోలిశెట్టి మెహర్ బాబా గారు చెప్పినట్టు అసలు ఒక్కసారి అలా ఆయన 8th class కి 7th class కి వెళ్ళిపోయారు, మెమరీస్ గురించి మాట్లాడుతూ. సో దాట్స్ ద టాపిక్ ఆఫ్ ద డే ఇన్ ఆర్ హలో రెయిన్బో ఫర్ టుడే. మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని మీ స్కూల్ టైం మెమరీ ఏంటి? మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:26 అయిపోయింది. మనం నామ్ హలో రెయిన్బోలో సో మాట్లాడేసేద్దాం మన నెక్స్ట్ కాలర్ తోటి. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు?
1: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి.
0: కుమార్ గారు చెప్పండి, విన్నారా టాపిక్?
1: స్కూల్ మెమరీస్ ని షేర్ చేస్తామన్నారు కదా.
0: కరెక్ట్ కరెక్ట్.
1: సో మేము స్కూల్లో చదువుతూ ఉండే రోజులో సుబ్రహ్మణ్యం అనే ఒకటి ఉండేవాడు. వాడు ఎఫ్ఐఎస్ అంటే వాడు ఫిస్
0: కుమార్ గారు
1: ఉండేవాడు.
0: కుమార్ గారు, మీ వాయిస్ యాక్చువల్గా క్లియర్గా వినిపించట్లేదు. సో విల్ స్విచ్ ఆన్ టు ద నెక్స్ట్ కాల్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో, నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి, మీ పేరు?
2: ఓలేటి ప్రభాకర్ రావు అమ్మ మాట్లాడుతున్నాను ఫ్రమ్ బెంగళూరు నుంచి.
0: నమస్తే ప్రభాకర్ రావు గారు, ఎలా ఉన్నారు?
2: నమస్కారం, బాగానే ఉన్నాను అమ్మ. మీరు ఎలా ఉన్నారు?
0: సూపర్,
2: వెరీ గుడ్. అయితే చిన్ననాటి మెమొరీస్ అంటే, స్కూల్ చదువుకుంటున్నప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నానమ్మా, పబ్లిక్ ఎగ్జామ్ అనమాట అప్పుడు. అది 7th, 6th, 8th, 9th ఏమో బ్రహ్మానంద రెడ్డి గారు జీవో అటెండెన్స్ ఉంటే పాస్ చేసేవారు. ఈ 7th కి మాత్రం పబ్లిక్ ఎగ్జామ్ పక్కగా రాయాలి, ఎగ్జామ్ పాస్ కావాలి. అయితేనే 8th కి ప్రమోషన్ వచ్చేది. అలాంటప్పుడు మేము ట్యూషన్ కి వెళ్లేవాళ్ళమే. ఈ స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల కదా వెళ్తే రాత్రి 9:30 వరకు కూడా ఉంచేవారు. అయితే ఒకసారి ఏమైందంటే, రామాంజన యుద్ధం అనే నాటకం జరుగుతున్నది ఊర్లో.
0: ఓకే,
2: అది చూడాలి ఎలాగైనా, ఈయనేమో వదలడు మమ్మల్ని అని 2 రోజులు ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు ట్యూషన్ కి వెళ్ళాము. ఒకడికేమో కడుపులు నొప్పి బయటికి వెళ్ళి వస్తాను, వాడు జారిపోయాడు. ఇంకోటి టాయిలెట్ కని ఒకరు జారిపోయాము. ఇలా 4 వంకలు పెట్టుకుని బయటపడ్డాం.
0: ఓకే,
2: మొత్తానికి ఎలాగైతేనే నాటకం చూస్తున్నాము. ఈయన మా వెనకాతలు అబ్జర్వ్ చేయడానికి వచ్చారు, టీచర్ గారు కూడా, ట్యూషన్ టీచర్ వచ్చి వీళ్ళు ఎక్కడున్నారు ఆయన వెతుకుతున్నారు. మేము ఆ పేసుపాటి ఆంజనేయుల నాటకం అంటే మహా అద్భుతంగా ఉండేదమ్మా అప్పట్లో, చాలా పేరు ప్రఖ్యాతులు అనమాట. అయితే మేము తట్టుకోలేక ఆ హుషారును వన్స్ మోర్ అన్నాం ఒక పద్యం పాడేటప్పుడు. దొరికిపోయాం, అమ్మ ఇక్కడ ఉన్నారా అని చెప్పి మెల్లిగా ఇలా పట్టుకొని లాగి బయటికి తీసుకొచ్చి. అలాంటిది అది సరదాగా ఉంటుంది. ఒక సరేరా, మీరు కుర్రాళ్ళు కదా, మీకు ఇష్టమే అని చెప్పని కొద్దిసేపు చూసి వచ్చేయండి అని చెప్పి పాప మళ్ళీ మమ్మల్ని అర్థం చేసుకున్నారు.
0: అయ్యో, మిమ్మల్ని వదిలేశారా?
2: మళ్ళీ కొద్దిసేపు చూసి హాఫ్ అన్ అవర్ చూసి వచ్చేయండి అన్నారు తొందరగా.
0: మంచి టీచర్ అయితే.
2: అది మార్నింగ్ 5 గంటలు అయినా కూడా అసలు కదల బుద్ధి కాదు, అలా ఉంటుంది ఆ నాటక ప్రదర్శన. దాని తర్వాత ఏమో మాకు డ్రాయింగ్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏమిటంటే, నేను మంచిగా బాగానే పొడుగుగా ఒద్దుగా ఉన్నాను, నువ్వు లోహితాసుడిగా వెయ్యయ్యా, నేను సత్యచంద్రుడిగా వేస్తానని ఓ నాటకంలో నాకు అవకాశం ఇచ్చారు. అప్పట్లోనే లోహితాసుడిగా వేషం వేసాను చిన్నది, అది గుర్తు తెచ్చుకుంటాను అప్పుడప్పుడు. అప్పుడు ఇంకా ఈ ఫోటోగ్రఫీలు అవి లేవు పాప, ఫోటోలు దిగుదామంటే అంత దీనిగా అంత పాపులర్ లేవు, ఫోటోగ్రఫీ పక్క ఊరి నుంచి పిలుచుకోవాలి అలా ఉండేది. సరే, దాన్ని గుర్తు చేయించారు కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం సత్య గారికి.
0: థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ రావు గారు ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యువర్ మెమరీస్. ఎస్, ఎప్పుడు స్కూల్ టైం మెమరీస్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటాయి. అండ్ అవి షేర్ చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్ డెఫినెట్లీ ఇంకా ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది, బికాస్ యూ విల్ గో బ్యాక్ అండ్ లివ్ ఇన్ దాట్ మూమెంట్ అగైన్ అండ్ కమ్ బ్యాక్ కదా. సో అలాగే మీకు కూడా స్కూల్ టైం మెమరీస్ ఏమన్నా గుర్తొస్తున్నట్లయితే, దాట్ ఈస్ అవర్ టాపిక్ ఆఫ్ హలో రెయిన్బో టుడే. సో యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఏ బ్రదర్ అప్పమ్మ, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
4: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: రెయిన్బో 101.9.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:36 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఎస్పెషలీ స్కూలింగ్ గురించి మాట్లాడుతూ, సో మన నెక్స్ట్ కాలర్ తోటైతే మాట్లాడేసేద్దాం. హలో హలో హలో నమస్తే అండి, మీ పేరు?
1: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు రాజశేఖర్ అండి.
0: నమస్తే రాజశేఖర్ గారు. సో టాపిక్ విన్నారా?
1: విన్నానండి. ఆ టాపిక్ నచ్చి రోజు మీకు కాల్ చేశానండి.
0: థ్యాంక్ యూ. సో ఈవెన్ మేము వెయిట్ చేస్తున్నాం మీరు ఏం చెప్తారు అని.
1: మీరు స్కూల్ లైఫ్ అనగానే నాకు నా స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది. కరెక్ట్ గా నేను నా 10th స్కూల్ లైఫ్ వెంటనే గుర్తొచ్చింది అనమాట.
0: ఆ
1: 10th నా లాస్ట్ డే, లాస్ట్ లైఫ్ అనుకున్నాం. యాక్చువల్లీ నాకు స్కూల్ లైఫ్ అనగానే మా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు. అలాగే నాకు నా ఫ్రెండ్స్ కన్నా మా అన్నయ్య ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట.
0: ఓకే.
1: మా అన్నయ్య ఫ్రెండ్స్ లోనే నాకు చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒక తన ఫ్రెండ్ నేమ్ శ్రీనివాస్.
0: ఓకే.
1: ఆ శ్రీనివాస్ అనే అబ్బాయి, ఆయన తను బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యారు అన్నమాట. నేను 10th ఆ రేంజ్ లో ఉన్నాం. మా అన్ని ఫ్రెండ్స్ కాబట్టి నాకన్నా 5.5 ఇయర్స్ పెద్దవాళ్ళు. నేను ఎక్కువ వాళ్ళతోనే తిరగడం వల్ల వాళ్ళతో తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయన తనకేంటంటే డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.
0: ఓకే.
1: నేను తనతో ఎక్కువ తిరుగుతూ ఉండే, మా అన్నయ్య కన్నా నేను ఎక్కువ తిరుగుతూ ఉండేవాడిని తనతో.
0: ఓకే.
1: ఈవెన్ నౌ ఆల్సో మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈవెన్ ఇప్పుడు కూడా మేము మ్యాచెస్ వెళ్తూ ఉంటాము, మ్యాచ్ తిరుగుతూ ఉంటాం ఇప్పుడు కూడా.
0: వెరీ నైస్.
1: తను రీసెంట్ గా అప్పుడే వాళ్ళు కార్ కొన్నారనమాట. నేను అప్పుడే జస్ట్ 10th జాయిన్ అయ్యాను. 9th అయిపోయింది, 10th జాయిన్ అయ్యాను. సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఆ టైంలో 10th అంటే ఎంత ఇంపార్టెంట్ అందరికి తెలుసు. 2006-2007 టైంలో 10th అంటే కొంచెం అందరూ ఎక్కువ చెప్పుకునే వాళ్ళు అనమాట. నేను వీళ్ళతో తిరిగేవాడిని కదా. నైట్ టైమ్ తను కార్ కొన్నానని చెప్పి మిడ్ నైట్ కార్ వేసుకుని అలా తిరుగుతాం అని చెప్పి బయట తీసుకెళ్ళాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత మా ఏరియాలో ఒక డివైడర్ కనిపిస్తుంది. డివైడర్ చీకటి, మొత్తం రోడ్డు మొత్తం చీకటిగా ఉంది.
0: ఓకే.
1: తను అది చూసుకోలేదు, డివైడర్ గుద్దేసేవాడు.
0: అయ్యో,
1: జస్ట్ మిస్, సేవ్ అయ్యాం.
0: ఓకే.
1: అలాగా నా స్కూల్ లైఫ్ తన వల్ల మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ రోజు ఉంటామో ఉండమో అనుకున్నాం. మేమంతా హ్యాపీగా మళ్ళా ఫ్రెండ్స్ లాగే ఉంటూనే ఉన్నాము. అయిపోయింది అతను, నా 10th అయిపోయింది, నా ఇంటర్ అయిపోయింది. ఆయన మేమంతా ఇంకా మంచి ఫ్రెండ్స్ లాగే ఉన్నాము.
0: వెరీ నైస్ అండి, గ్రేట్ టు హియర్.
1: స్కూల్ లైఫ్ అనగానే వెంటనే అది గుర్తొచ్చింది అనమాట.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మన శ్రోతలు అందరు కూడా విని చాలా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. యా, సో ఎస్, స్కూల్ టైం అనగానే అందరికీ బోల్డ్ అని మెమరీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టే ఫ్రెండ్స్ తోటి ఎన్నో మెమరీస్ మనకి బ్యాగప్ అయిపోయి ఉంటాయి. అలాగే నాకు కూడా 10th లో, ఎస్పెషల్గా 10th లో ఉన్నప్పుడు మా ఇల్లు స్కూల్ నుంచి కొంచెం దూరంగా ఉండేదన్నమాట. సో నేను ప్రతిరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్లేదాన్ని. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది సౌజన్య అని. సో సౌజన్య వాళ్ళ ఇల్లు స్కూల్కి జస్ట్ పక్కనే ఉండేది. సో ఎవ్రీడే లంచ్ టైంలో సౌజన్య వాళ్ళ మదరు లంచ్ తీసుకొని వచ్చేవారు. అయితే సౌజన్య కోసం నేను కూడా కిందకు వచ్చి అలా లంచ్ ప్యాక్ తీసుకోవడానికని వచ్చి ఆంటీతో మాట్లాడి అలా అప్పుడు వెళ్ళి లంచ్ చేసేవాళ్ళం. సో అది మా డైలీ రొటీన్ ఉండేది. కానీ ఆంటీ ఏదైనా స్పెషల్ చేస్తే ఇంకో బాక్స్లో తెచ్చి అలా నన్ను కూర్చోబెట్టి సౌజన్యతో పాటు నాకు కూడా నోట్లో పెట్టేవారు. సో 10th మెమరీస్ అనగానే నాకైతే అది ఎందుకో వెంటనే ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఆంటీ ఫేస్ కూడా అలా గుర్తొస్తూ ఉంటుంది. సో ఇలా స్కూల్ మెమరీస్ అంటే అందరికీ బోల్డ్ అని గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పిన మెమరీ కూడా అలాంటి మెమరీయే కాబట్టి, సో దిస్ ఇస్ ఫర్ యూ రాజశేఖర్ గారు. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేసేయండి.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:45 ఎస్ మనం ఉన్నాం హలో రెయిన్బోలో విత్ అ వెరీ ఎమోషనల్ టాపిక్. అదే మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని మీ చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు అని. సో కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: నమస్తే నరసింహారెడ్డి గారు, ఎలా ఉన్నారు?
1: నమస్తే మేడం, బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: గుడ్ అండి, నైస్.
1: నిన్న మా మ్యారేజ్ యానివర్సరీ డే ఉండే మేడం. అయితే మన

0: మరి రెగ్యులర్ గా మేయర్ బాబు గారు అన్నారు కదా, వాళ్ళు శుభాకాంక్షలు చెప్పారు, వాళ్ళు మాట్లాడటం నుంచి ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి, టాపిక్ విన్నారా?
0: టాపిక్ విన్నాను మేడం, ఇదే మాట్లాడతాను మేడం.
1: ఓకే,
0: ఏంటంటే ఎయిత్ క్లాస్ ఉన్నా మేడం, ఎయిత్ లో. అయితే నేను ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటుంది అనమాట, టీచర్ ముందర ఉంటుండే ఫస్ట్ బెంచ్ అనమాట. అయితే నాది అప్పుడు నెక్కరు షర్ట్ ఉండే అనమాట, ఇన్షర్ట్ వేస్తుంటే. అయితే షర్ట్లోకి వెళ్ళి నెక్కర్లోకి వెళ్ళి షర్ట్ బయటకు వెళ్ళిపోయింది అనమాట ఇన్షర్ట్. మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఆ టీచర్ ముందరే ఉంది నాకు ఎట్లాంటి చెడ్డి ఇప్పేసి ఆమె ముందరనే నేను ఇన్షర్ట్ చేస్తున్నా అనమాట.
1: ఓకే, సో ఫర్ సమ్ రీజన్ కాల్ కట్ అయిపోయింది, నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం, నేను మోహన్.
1: వెరీ గుడ్ ఈవినింగ్
2: కాల్ చేస్తున్నా మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్ మోహన్ గారు, టాపిక్ విన్నారా?
2: విన్నా మేడం. క్లాస్ మెమరీస్ అనేది గోల్డెన్ చాప్టర్, అది నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో.
1: అవును,
2: ఇంకా మీరు ఆ టాపిక్ మాట్లాడేసరికి నాకు కూడా కాల్ చేయాలనిపించింది, మీతో నా మెమరీస్ షేర్ చేసుకోవాలనిపించింది.
1: వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
2: టెన్త్ క్లాస్ మెమరీస్ అనగానే చిన్న చిన్న ఫైటింగ్స్, మంచి బాక్స్ షేరింగ్స్ ఉంటాయి, ఇంకా ఫస్ట్ లవ్ ఉంటది, అన్ని ఉంటాయి మేడం. ఫస్ట్ ఏడ్చుకుంటా జాయిన్ అవుతాం స్కూల్ లో, కానీ అదే టెన్త్ క్లాస్ లాస్ట్ డేట్ అని చెప్పి మళ్ళీ ఏడ్చుకుంటూనే బయటకు వస్తాం.
1: చాలా బాగా చెప్పారు తెలుసా, ఏడ్చుకుంటూ స్కూల్లో జాయిన్ అవుతాం, మళ్ళీ అదే ఏడుస్తూ బయటకు వచ్చేస్తాం కదా.
2: బయటకు వచ్చేస్తాం మేడం, అదే మళ్ళీ తర్వాత ఎవరు కలవరు. అలాగే మా స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం, నేను అప్పుడు సెవెంత్ క్లాస్ ఉన్నా అనుకుంటా.
1: ఓకే,
2: మాకు ఒక ఇంటర్వెల్ లా ఇప్పుడు మాకు చాలా ఆకలి వేసింది మేడం. అయితే అప్పుడు మా ఫ్రెండ్ ఇల్లు పక్కనే ఉంటుంది, అయితే ఇంకా బ్రేక్ అయిపోయేలోపు తినేసేద్దామని ఇంకా ముగ్గురం పోయి తినేసి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. మా హెడ్ మాస్టర్ ఉండేసి ఇది చేస్తాం అది అనగా చాలా భయం వచ్చింది.
1: ఓకే, ఫ్రెండ్ ఇల్లు స్కూల్ పక్కనే ఉంటే డెఫినెట్ గా ఇలాంటివి చేస్తాం కదా.
2: చేస్తాం మేడం, అది ఇంకా చాలా ఇంకా ఇప్పటికీ గుర్తొచ్చింది ఆ టాపిక్ అడగానే గదే గుర్తొచ్చింది నాకు.
1: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మోహన్ గారు.
2: థ్యాంక్ యూ
1: సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో టుడే. ఇవాళ హలో రెయిన్బో అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా అనిపించింది నాకు. ఎన్ని మెమరీస్ విన్నాం కదా, డెఫినెట్లీ మనలో కూడా చాలా మెమరీస్ అలా గుర్తొస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హ్యాపీ హ్యాపీ హార్మోన్స్ కదా. సో ఇలా మెమరీస్ని అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ పంచుకుంటూ ఒకరితోటి కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తూ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ జరగబోయే విషయాల గురించి ప్లాన్ చేస్తూ అలా గడిపేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై, నేను మీ ఆర్జే సత్య.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:55. సో ఇవాళ హలో రెయిన్బోలో మనం మన లాస్ట్ కాలర్ తోటైతే మాట్లాడేసేద్దాం.
1: హలో
0: హలో,
1: శుభ సాయంత్రం మేడం గారికి. నాకు అడగక ముందే మీరు చెప్పేశారు నా పేరు ఆర్జే సత్య.
0: థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా.
1: ధన్యవాదాలు అమ్మా. కే రమేష్. 1960s లో మేడం.
0: ఓకే,
1: అయితే ఎగ్జిబిషన్ పోయేది అనమాట. 31st జనవరి నాడు స్కూల్ నుంచి పాస్ ఇచ్చేది అనమాట, ఫ్రీ అనమాట. ఆ రోజు మామూలుగా అయితే దాని టికెట్ 15% 20% ఉండింది మేడం. అప్పుడు 20% 15% ఉండింది. ఆ 15 రూపాయలు కూడా పెట్టడానికి ఇన్కమ్ ఉండేది అనమాట. అయితే ఆ రోజు ఎగ్జిబిషన్ అందరం ఫ్రెండ్స్ అంతా పోయేది. అక్కడ అంతా చిరంజీనాడు అంతా రేట్ కూడా చాలా తగ్గించేది అనమాట. అక్కడ స్టాల్స్ లో మన ఫుడ్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా అశోక కర్రీ పోపన్ చాలా ఫేమస్ అనమాట. అప్పుడు 60 రూపాయలు 60 పైసలు ఉండింది. అప్పుడు మాకు 30 పైసలు 30 ఆఫ్ రేట్కి ఇచ్చేది అనమాట.
0: తీసుకున్నా
1: విజయ్ మిల్క్ తీసుకున్నా ఏం తీసుకున్నా రేట్ తగ్గించేది అనమాట ఒక్క రోజు అనమాట.

0: అందరూ ఏది అది ఇంకోటి ఎవరు డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకొని అది అది చేసేది అనమాట. 10 మంది పోతే కూడా ఎవరు ఏం తీసుకున్నా వాళ్ళ ఇష్టం వాళ్ళ డబ్బులతో వాళ్ళు తీసుకొని అట్లా చేసేది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చేదమ్మా మేము. ఒక్క రూపాయి తీసుకోకపోతే ఇంకా 20 పైసలు మిగిలి పెట్టుకొని వచ్చేది అంత చీపుడింది అమ్మ అప్పుడు. అదే అదే ఫుల్ ఎంజాయ్ చేసేది అనమాట. చూడలేదు చిన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని ధన్యవాదాలు. కీరమే సుష్మా,
1: థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో టుడే. మీ అందరికి కూడా ఎన్నో మెమరీస్ గుర్తొచ్చుంటాయని అనుకుంటూ దిస్ ఇస్ అబౌట్ అవర్ హలో రెయిన్బో. అండ్ ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మనం సరిగ్గా 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్తో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్యారిస్లో ఫ్రెంచ్ పరిశ్రమల అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై తయారీ, కృత్రిమ మీద, పర్యావరణ పరిరక్షణ, సముద్ర మౌలిక సదుపాలపై చర్చించారు. భారతదేశంలో పెరుగుతున్న అవకాశాలను ప్రశంసించిన ఆయా సంస్థల అధినేతలు దేశంతో మరింత లోతైన భాగస్వామ్యానికి పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రంగూడ ఎకో పార్కులో మొక్క నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జూన్ 30వ తేదీన ఖమ్మం జిల్లా మదీరాలో నిర్వహించే భారీ రైతు సమ్మేళనం ద్వారా అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతు బీమా పథకం నిలిపివేతపై వస్తున్న ప్రచారాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ప్రభుత్వం వార్షిక ప్రీమియం చెల్లించిందని, ఏ పథకాన్ని ఆపలేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, పథకాలు నిలిపివేసిన చరిత్ర గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. రాయదుర్గంలోని టీజీఐఐసి భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సర్వే నెంబర్ 83/1లో ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై 3 వారాల స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ టీజీఐఎసి గౌరవ్ వెంచర్స్ కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86 డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను జూన్ 24 నుంచి జులై 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 28 వరకు భూ విక్రయాలకు బ్రేక్ పడనుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్, అనుబంధ ఆన్లైన్ సేవలు, షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిజిటల్ రంగాల్లో పిల్లల రక్షణను బలోపేతం చేసేందుకు యుఏఈ ప్రభుత్వం సోషల్ మీడియా వినియోగానికి కనీస వయస్సును 15 ఏళ్లుగా నిర్ణయిస్తూ కొత్త నిబంధనను ఆమోదించింది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలోని యుఏఈ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:04 అయితే అయిపోయింది. ఎస్, వెల్కమ్ యు ఆల్ టు ఆర్ స్టేట్ ప్రోగ్రామ్ తెలంగాణ. సో ప్రతిరోజు తెలంగాణ ప్రోగ్రాంలో మీ అందరికీ తెలిసిందే తెలంగాణ హిస్టరీ గురించి, ఆర్ట్ గురించి, కల్చర్ గురించి, సినిమా గురించి, లిటరేచర్ గురించి, టూరిజం గురించి, ఎన్నో విషయాలు మన స్టేట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇవాళ తెలంగాణ టూరిజం గురించి మాట్లాడాలి అని అంటే తెలంగాణలోని జలపాతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పాలి. ప్రకృతి ప్రేమికులకు, ప్రయాణాలను ఇష్టపడేవారికి ఈరోజు నేను ఒక అద్భుతమైన టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. అదే తెలంగాణలోని డిఫరెంట్ జలపాతాలు అండ్ వాటి మోస్ట్ ఇంపార్టెన్స్ అండ్ అవి ఏ విధంగా మనం పిలుచుకుంటాము, వాటి యునీక్నెస్ కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. వర్షాకాలం రాగానే కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు ప్రకృతికి మరింత అందాన్నిస్తాయి. వాటి శబ్దం, చుట్టూ పచ్చటి ప్రకృతి మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి కదా. సో ఇవాళ్టి మన తెలంగాణ ప్రోగ్రాంలో మనం తెలంగాణలోని డిఫరెంట్ జలపాతాల గురించి, వాటర్ఫాల్స్ గురించి, వాటి ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:18 మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో జలపాతాల గురించి మాట్లాడుకుందామని ఇందాకే అనుకున్నాం కదా. మన తెలంగాణలో ఎంతో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణలోని ప్రధాన జలపాతాలు మరియు వాటి ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుందాం, ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా కుంతలా జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది సుమారు 147 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా నిలుస్తుంది కుంతలా వాటర్ఫాల్స్. కదమ్ నది ద్వారా ఏర్పడిన దీనికి పౌరాణిక ప్రత్యేకతలు ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయట. ఇది నేచర్ ఫోటోగ్రాఫర్స్కు ఒక ప్రధాన ఆకర్షణ అండ్ నేచర్ లవర్స్కు, ట్రావెలింగ్ లవర్స్కు ఎంతో అద్భుతమైన ఆకర్షణ అని అంటున్నారు. సో తెలంగాణ టూరిజం గురించి మాట్లాడుకుంటే కుంతలా జలపాతం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కుంతలా జలపాతాలు. మరిన్ని జలపాతాలు కూడా మన తెలంగాణలో ఉన్నాయి. సో ఆ జలపాతాల గురించి మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి.

0: FM Rainbow 101.9.
1: Can you feel her? Is your heart speaking to her?

0: కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

0: FM Rainbow 101.9.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి
2: విద్యార్థులు, ఉద్యోగులు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:34 అయిపోయింది. మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రంలోని డిఫరెంట్ వాటర్ఫాల్స్ గురించి, ప్రధాన జలపాతాలు మరియు వాటి ప్రత్యేకతల గురించి మనం ఈనాడు మాట్లాడుకుంటున్నాం కదా. సో ద నెక్స్ట్ వాటర్ఫాల్స్ మనం మాట్లాడుకోవాల్సింది బోగాతా వాటర్ఫాల్స్. బోగాతా వాటర్ఫాల్స్ ములుగు జిల్లాలో ఉంది. దీని ప్రత్యేకత గురించి మాట్లాడాలి అంటే దీని విశాలమైన విస్తారమైన జలపాతం కారణంగా దీనిని తెలంగాణ నయాగరా అని పిలుస్తారట. సో ఇది అంత విశాలంగా విస్తారంగా ఉంటుంది కాబట్టి మన తెలంగాణలోని నయాగరా మన బోగాతా జలపాతాలు. ఇది ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ మరియు స్విమ్మింగ్ అండ్ ట్రెక్కింగ్కు గొప్ప అవకాశాలని అందిస్తుంది. ఇది మన బోగాతా వాటర్ఫాల్స్ యొక్క ప్రత్యేకత అండ్ దానికి ఉన్న ప్రత్యేకమైన పేరు. అలాగే వేరే వాటర్ఫాల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని టూరిజం గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:44. ఎస్, మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో అని మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ టూరిజంలోని తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన వాటర్ఫాల్స్ గురించి అండ్ దాని ప్రాముఖ్యతల గురించి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మల్లెల తీర్థం. సో మల్లెల తీర్థం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. దీని ప్రాముఖ్యతల గురించి మాట్లాడాలి అంటే ఇది దట్టమైన నల్లమల వనం లోపలి భాగంలో ఉన్న ఒక వాటర్ఫాల్స్ అన్నమాట. కంప్లీట్ నల్లమల వనం లోపల ఉన్న వాటర్ఫాల్స్ అంటేనే ఆ ఫీలే ఎంత డిఫరెంట్గా ఉంటుంది కదా. స్థానిక గాథల ప్రకారం ఋషులు ఇక్కడ ధ్యానం చేసేవారట. అందువల్ల దీనికి ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యత కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మల్లెల తీర్థం. సో నెక్స్ట్ ఇంకొక వాటర్ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం, బట్ ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:50 అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ టూరిజంలోని తెలంగాణ జలపాతాల గురించి మాట్లాడుకుంటూ. సో తెలంగాణ జలపాతాల గురించి మాట్లాడాలి అంటే ఆఖరి జలపాతం, మనం ఎన్నో జలపాతాల గురించి మాట్లాడుకున్నాం, సో ఆఖరి జలపాతం గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఎత్తిపోతల జలపాతాలు. ఎత్తిపోతల జలపాతాలు నల్గొండ జిల్లాలో ఉన్నవి. దీని ప్రాముఖ్యత గురించి మాట్లాడాలి అంటే చంద్రవంక నది వలన ఏర్పడిన జలపాతం ఇది. దీని దిగువ ఉన్న 10వ శతాబ్దపు పురాతనమైన దత్తాత్రేయ స్వామి ఆలయం కారణంగా సాంస్కృతికంగా కూడా ఎంతో ప్రత్యేకతను సంపాదించుకున్నది మన ఎత్తిపోతల జలపాతాలు. సో ఇవి మన తెలంగాణలో ఉన్న ఎన్నో జలపాతాలు. సో తెలంగాణ జలపాతాలు కాలానుగుణంగా మారే అద్భుతాలనే చెప్పుకోవచ్చు. ఇవి ఎకో టూరిజంను బూస్ట్ చేస్తాయి, అంతేకాక స్థానిక గిరిజనులకు జీవనోపాధిగా మారుతూ ఉంటాయి, ప్రాంతీయ జీవన వైవిధ్యాలకు నిలబడతాయి మన తెలంగాణ జలపాతాలు. దట్టమైన అడవులు, రాతి లోయలు, వాటి గుండా వచ్చే ఈ జలపాతాలు, ఇవి కీలకమైన మంచినీటికి ఒక ఆధారమని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రశాంతమైన విహార ప్రదేశాలు ఈ జలపాతాలుగా నిలుస్తూ ఉంటాయి మన తెలంగాణలో. తెలంగాణలోని ఈ జలపాతాల గురించి మాట్లాడుకుంటూ టైమే తెలియలేదు కదా. తెలంగాణ ప్రోగ్రామ్ అయితే ఎండింగ్లోకి వచ్చేసింది. సో ప్రతిరోజు 8:03 నుంచి 9 గంటల వరకు తెలంగాణ ప్రోగ్రాం వస్తుంది మీ అందరి కోసం. తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, తెలంగాణ స్టేట్కు సంబంధించిన ఎన్నో విశేషాలను మీ అందరితో పంచుకోవడానికి మా ఆర్జీస్ వచ్చేస్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ ప్రోగ్రామ్. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 9:03 అంటే మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే లేజీనెస్. లేజీనెస్ అనేది ఎంత తగ్గించుకోవాలి అని అనుకున్నా లేజీగా ఫీల్ అవ్వడం అనేది సహజమని అనుకోవాలి. మరి లేజీగా అనిపించినప్పుడు రియాక్టివ్ అవ్వడానికి ఏం చేయాలి? సో నిపుణులు లేజీనెస్ను కట్ డౌన్ చేసుకోవడానికి ఎలాంటి హ్యాబిట్స్ బెస్ట్ అని అంటున్నారో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
0: జష్నే హైదరాబాద్
1: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
0: FM రెయిన్బో 101.9.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:16 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో ఇందాకే అనుకున్నాం కదా, లేజీనెస్ను కట్ డౌన్ చేసే మార్గాలు ఏమైనా ఉంటే, అవి నిపుణులు చెప్పగలిగితే అవి ఏమై ఉంటాయి అని. సో లేజీనెస్ను కట్ డౌన్ చేసే ఒక ప్రొసీజర్ ఉంటుందట, అదే పర్పస్ఫుల్ మార్నింగ్స్. నిద్ర లేచినప్పుడు ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవడం అండ్ ఆ ప్లాన్డ్ పనులని అయిపోయేలా చూసుకోవడం, దాంతోపాటు క్లీనింగ్ అప్ యువర్ స్పేస్. నిద్ర లేచి లేవంగానే పక్కనున్న ప్రదేశాలను క్లీన్ చేసుకోవడం వలన కూడా బ్రెయిన్ స్లోగా స్టార్ట్ అయ్యి స్టేబుల్గా ఉంటుందంట డే లాంగ్. అండ్ ఫ్యూ అదర్ యాక్టివిటీస్ లైక్ యాక్ట్ బిఫోర్ పర్ఫెక్షన్. ప్రతిదానికి పర్ఫెక్షన్ వెనకాల వెళ్ళిపోకుండా యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అనుకోవడం. ఆల్వేస్ పర్ఫెక్షన్ మే డిలే యువర్ యాక్షన్స్. పర్ఫెక్షనే కావాలి అనుకుంటే యాక్షన్స్ డిలే అయిపోతూ పోతాయి, తద్వారా లేజినెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడో గివప్ ఇచ్చేసి అలా కూర్చుడిపోతాం, ఇది మన వల్ల కాదు అనుకుంటాం. సో ఏది ఎంతవరకు చేయాలి అనేది ఒక పరిధి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. అలాగే మూమెంట్ క్రియేట్స్ క్లారిటీ. ప్రతిసారి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అక్కడే ఉండిపోకుండా ఒక మూమెంట్ ఆఫ్ థాట్ కానీ, మూమెంట్ ఆఫ్ బాడీ కానీ, మూమెంట్ అనేది ఎప్పుడూ ఒక క్లారిటీ వైపుకి అడుగులు వేస్తూ ఉంటుంది. ట్రాకింగ్ యువర్ వర్క్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు స్టాప్ డౌన్ యువర్ లేజినెస్ అంటున్నారు నిపుణులు. సో ఇవి కొన్ని మార్గాలు ఎప్పుడైనా లేజీ అనిపిస్తే జస్ట్ స్విచ్ ఆన్ అవ్వడానికి. సో మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ నౌ ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. యూ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్స్ లైన్డ్ అప్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: क्या बात,
1: रग रग